0: అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. మీరు విజయవాడలో జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా డాక్టర్ గారు, షుగర్ సమస్యతో బాధపడేటువంటి వారు ఇన్సులిన్ అనగానే అసలు ఆ మాట వినగానే భయపడిపోతారు. అమ్మో, ఇంకా ఇన్సులిన్ వాడుతున్నాడు అంటే ఇది ఇంకా ఆఖరి దశ, ఇంకా అయిపోయినట్టే అంతా అని చెప్పి ఇలాంటి అభిప్రాయాలు, అపోహలు చాలా వింటుంటాం డాక్టర్ గారు. అసలు చెప్పండి డాక్టర్ ఫణికుమార్ గారు, ఇన్సులిన్ అనేది అసలు ఎప్పుడు ఇవ్వాలండి?
3: నమస్తే అండి. సో మనము డయాబెటీస్ టాపిక్స్ మనము ఈ డిస్కషన్ లో భాగంగా మనం ఈరోజు ఇన్సులిన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేది వివిధ సందర్భాల్లో ఇవ్వాల్సి వస్తుందండి. ఏ పర్సన్ అయినా సరే మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకి ఇన్సులిన్ అనేది అవసరం. బాడీలో ఉండే ప్రతి అవయవానికి అందించడానికి ఉండే బ్రిడ్జే ఇన్సులిన్ హార్మోన్. సో ఆ ఇన్సులిన్ సరిగా పనిచేయని వారికి, ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి లేని వాళ్ళకే డయాబెటీస్ అనే వ్యాధి, డయాబెటీస్ అనే డిసార్డర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డయాబెటీస్ గురించి తెలిసిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఇంట్లో పేరెంట్స్కో ఎవరికో ఉన్నట్టు వాళ్ళకి డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఇన్సులిన్ అనేది ఒక భాగంగా అవగాహన ఉంది, అంతవరకు కరెక్టే. సో అసలు ఇన్సులిన్ ఎవరెవరికి వాడాలో నేను క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి డయాబెటిక్స్లో రెండు రకాలు, టైప్ 1, టైప్ 2, ఆర్ ఎల్స్ ఇన్సులిన్ డిపెండెంట్ ఆర్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. అంటే టైప్ 1 అనే పేషెంట్స్లో ఏంటంటే అది చిన్న వయసులో వచ్చే షుగరు, ఎక్కువ శాతం చిన్న వయసులోనే వస్తుంది. వీళ్ళకి ఇతరత్ర కారణాల వల్ల బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా లోపిస్తుంది కాబట్టి వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ మీదే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇన్సులిన్ ఇవ్వకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి షుగర్ కంట్రోల్ లేక ఇన్సులిన్ అనేది మనం వాడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రెండోది వచ్చేసి టైప్ 2 డయాబెటిక్స్, ఎవరైనా సరే ఇనీషియల్గా టాబ్లెట్స్తో కంట్రోల్లో ఉండి ఇంకా మాక్సిమం టాబ్లెట్స్ ఇవ్వాల్సిన డోస్ మించి ఇవ్వకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ట్రీట్మెంట్ ఒక లిమిట్స్, మాకున్న రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఏదైనా ఒక టాబ్లెట్ ఉన్నప్పుడు దానికి ఎంత మోతాదు వరకు ఇవ్వగలమో అంతవరకు ఇవ్వాలి. అంత వాడిన తర్వాత కూడా వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వకపోవడము, వాళ్ళ HbA1c కంట్రోల్లో లేకపోతే మనం వాళ్ళకి ఇన్సులిన్ అడ్వైజ్ టాబ్లెట్స్తో పాటు, అంటే రెండు రకాల ఇన్సులిన్, లాంగ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్లో స్టార్టింగ్లో కొద్దిగా రిక్వైర్మెంట్ ఉంటే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఒక పూట టాబ్లెట్ తో పాటు అడ్వైస్ చేయడం జరుగుతుంది, లేకపోతే టాబ్లెట్స్ తగ్గించేసి రెండు పూట్ల ఇన్సులిన్ జరుగుతుంది. సో బేసికల్గా ఏంటంటే ఒక పేషెంట్ కి, టైప్ 2 పేషెంట్ కి టాబ్లెట్స్, ఆహార నియమాలు పాటిస్తూ, కఠిన పథ్యం పాటిస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, మందులు వాడుతున్నప్పటికీ కూడా షుగర్ కంట్రోల్ అవ్వకపోతే మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే ఇన్సులిన్ అనే భయం పక్కన పెట్టేస్తే ఆ పేషెంట్కి రాబోయే రోజుల్లో వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్ట్రిక్ట్గా అతని HbA1c మెయింటైన్ చేయడానికి మనం ఇన్సులిన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ. ఇది కాకుండా మూడో రకం ఏంటంటే గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే డయాబెటీస్. అంటే నార్మల్గా ఉండే పేషెంట్ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినప్పుడు, వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు ఫస్ట్ డైట్తో చూసి, అయినా కూడా డైట్ కంట్రోల్ చేసినా కూడా గర్భిణీగా ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయితే ఖచ్చితంగా సేఫెస్ట్ మెడిసిన్ ఇన్సులినే కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్కి, షుగర్ ఉన్న వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, అప్పుడు మనం ఇన్సులిన్ వాడతామండి. ఆ 9 నెలలు తర్వాత పేషెంట్కి షుగర్ ఉందో లేదో దాన్ని బట్టి మనం ఆపేయచ్చు, అది అంతవరకు ఓకే. ఇది మూడో రకం వచ్చేసి ఎటువంటి డయాబెటిక్ పేషెంట్ అయినా సరే, కంప్లీట్గా కంట్రోల్ ఉన్న అటువంటి పేషెంట్ అయినా సరే, అతనికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ సడన్గా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, టాబ్లెట్స్ నోటి ద్వారా ఇవ్వలేని పరిస్థితిలో, తర్వాత హార్ట్ అటాక్, బ్రెయిన్ ఏదో ఇష్యూస్ అయినప్పుడు షుగర్ విపరీతంగా ఫ్లక్చుయేట్, మొన్నటి వరకు కంట్రోల్ ఉన్న షుగర్ కూడా విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు, అలాంటి వాళ్ళకి టెంపరీగా ఒక 1 నెల 2 నెలలు ఇన్సులిన్ వాడడం జరుగుతుంటుంది. ఇకపోతే మూడోది వచ్చేసి ఇతరత్ర కారణాల వల్ల సరే, ముందు షుగర్ కంట్రోల్ లేక, బీపీ కంట్రోల్ లేక, కిడ్నీ వ్యాధి ఉండి కిడ్నీలో క్రియాటిన్ లెవెల్స్ బాగా ఉన్నట్టు వాళ్ళు, వాళ్ళకి టాబ్లెట్స్లో ఆప్షన్స్, అంటే టాబ్లెట్ పరంగా షుగర్ ట్రీట్మెంట్కి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి కిడ్నీ పేషెంట్స్ కూడా ఇన్సులిన్ వాడే అవసరం ఉందండి. ఇంకా ఇవి కాకుండా బాగా ఇన్ఫెక్షన్స్ ఉండే పేషెంట్స్కి, లివర్ సమస్యలు ఉండే వాళ్ళకి కూడా, లేకపోతే కొన్ని రకాల టీబీ మందులు వాడుతున్నప్పుడు

0: ఆ టీబీ మందులు ఖచ్చితంగా వేసుకున్నప్పుడు ఆ టాలరేట్ చేయలేని పరిస్థితిలో టెంపరీగా టీబీ ట్రీట్మెంట్ అయ్యే వరకు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యమైన అపోహ పబ్లిక్ ఏంటంటే ఇన్సులిన్ వాడితే అది అలవాటు అయిపోతుంది అనేది. అది చాలా రాంగ్. అసలు ఎవరికైతే అవసరం అవుతుందో అది ఇవ్వనప్పుడు జరగబోయే సైడ్ ఎఫెక్ట్స్ ని నివారించడానికి మాత్రమే ఇన్సులిన్ ఇస్తారు. సో ఇన్సులిన్ అనేది అలవాటు అవ్వడం అనేది అతిపెద్ద అపోహ. అంటే చాలా మంది దాన్ని అలా అర్థం చేసుకున్నారు, అంటే ఇన్సులిన్ ఇవ్వడం అనేది లాస్ట్ స్టేజ్, ఆ ఫైనల్ స్టేజ్ అనేది. అది రాంగ్ అండి. సో ఇన్సులిన్ అనేది వివిధ సందర్భాల్లో అవసరం బట్టి మనం ఒక ఫిజిషియన్ గా డాక్టర్ డిసైడ్ చేసి ఇది ఆ టైంలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సర్జరీ తర్వాత ఇట్లా టెంపరీగా ఇచ్చిన వాళ్ళకి కొన్ని రకాల డయాబెటిక్ కీటోఅసిరోసిస్ అని, అది ఎక్కువగా టైప్ 1 వాళ్ళలో వస్తుంది, లేకపోతే టైప్ 2 వాళ్ళలో కూడా డయాబెటిక్ కీటోసిస్, కీటోఅసిరోసిస్ లాంటి సందర్భాల్లో కూడా టెంపరీగా కొన్ని రోజులు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. సో ఇంతవరకు ఇన్సులిన్ గురించి నేను చెప్పదలుచుకుంటున్నానండి. కాకపోతే మనం చూస్తున్న పేషెంట్స్ లో చాలా మందికి ఇన్సులిన్ అనగానే ఆ సూది భయం వల్ల కావచ్చు, లేకపోతే దాని మీద ఉండే అపోహల వల్ల కావచ్చు, ఇన్సులిన్ అనేది చాలా ఆ ఇన్సులిన్ అనే పదం వాడగానే వాళ్ళు కొంచెం దాన్ని నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది మన అవేర్నెస్ తీసుకెళ్లాల్సిన అవసరం మనకుందండి.
1: డాక్టర్ ఆర్ఎల్వి పణికుమార్ గారు చెప్పారు, ఇప్పుడు ఏదో అంటున్నారండి ఇన్సులిన్ కు సంబంధించి ఏదో కొన్ని రకాల సీసాలు ఏదో ఉంటాయట, ఆ సీసాల్లో ఇన్సులిన్ ఏదో వాడాలని చెప్పి డాక్టర్లు చెబుతుంటారు. అవి వాడే విషయంలో కొన్ని అపోహలు, కన్ఫ్యూజన్లు ఉన్నాయి, మరీ ముఖ్యంగా గ్రామీణ వాసుల కోసం. అసలు ఈ ఇన్సులిన్ బాటిల్స్ అనేవి, సీసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలా వాడాలి, కూలంకషంగా చెప్పండి.
0: సార్, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది అందరూ అంటే ఇన్సులిన్ వాడేవారు, మీ ఇంట్లో ఎవరన్నా సరే పేరెంట్స్ కానీ ఇన్సులిన్ వాడేవారు, ఇన్సులిన్ వాడేవాళ్ళకి నేను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఒక చెప్పాలంటే ఒక 1/2 అవర్ చెప్పచ్చు. బేసికల్ గా ఇన్సులిన్ అనేది మనకి 2 రూపాయలే వస్తుందండి, బాటిల్ రూపంలోను పెన్ను రూపంలోనూ వస్తుంది. సో పెన్ను రూపంలో కూడా వాడే వాళ్ళు ఉంటారు, కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి బాటిల్ రూపంలో వాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. పెన్ను రూపంలో వచ్చే ఇన్సులిన్ ఒకటే, బాటిల్ రూపంలో వచ్చే ఇన్సులిన్ ఒకటే. కాకపోతే పెన్ను కొద్దిగా నొప్పి తక్కువగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది కాబట్టి పెన్నుకి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది అదే ఇన్సులిన్. అదే బాటిల్ రూపం గురించి మనం మాట్లాడదాం. పెన్ రూపంలో వాడే వాళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేదండి. కాకపోతే ఏంటంటే నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో గమనించిన దాంట్లో చూసింది ఏంటంటే పెన్ను వాడే వాళ్ళని ఏవైనా సరే ఫస్ట్ డాక్టర్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇలా వాడుకోవాలి, ఎక్కడెక్కడ చేసుకోవాలనేది, సైట్ ఆఫ్ సైట్ రొటేషన్ అంటే పద్దాకు ఒకటే పాయింట్ లో చేయకుండా పాయింట్స్ ఎలా మార్చాలనేది నేను వేరే టాపిక్ లో చెప్తాను. బేసికల్ గా పెన్ను ఇన్సులిన్ వాడే వాళ్ళకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, కానీ బాటిల్ వాడే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్స్ అయినా సరే అతిపెద్ద అపోహ ఏంటంటే బాటిల్స్ లో మనకి మార్కెట్ లో 2 రకాల ఇన్సులిన్ బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ 2 రకాల బాటిల్స్ డిఫరెంట్ పవర్ అని చాలా మంది అపోహ పడుతున్నారు. సో నేను వివరంగా చెప్పేస్తాను. ఇన్సులిన్ మనకి మార్కెట్లో మన ఇండియాలో 2 రకాల బాటిల్స్ అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసి 40 యూనిట్స్ పర్ ml బాటిల్ ఒకటి, తర్వాత రెండోది వచ్చేసి 100 యూనిట్స్ పర్ ml బాటిల్ కాన్సన్ట్రేషన్ లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ పేషెంట్ కి మనం డాక్టర్ గారు మందులు రాసినప్పుడు క్లియర్ గా షార్ట్ కొంచెం డోసులు అవసరమైనప్పుడు 40 బాటిలే రాస్తారు. కొంతమందికి తక్కువ డోసు అవసరం అవుతుంది, రోజు 5 పాయింట్లు 6 పాయింట్లు 6 పాయింట్లు 6 పాయింట్లు అలా ఉన్నప్పుడు 40 యూనిట్ల బాటిల్ రాస్తారు. కొంతమందికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ బట్టి బాటిల్స్ అనేది డాక్టర్ గారు డిసైడ్ చేయడం జరుగుతుంటది. సో ఇప్పుడు ఇన్సులిన్ వాడే వాళ్ళు మీరు వాడే బాటిల్ ని ఒకసారి గమనిస్తే దానిపైన కాన్సన్ట్రేషన్ రాసి ఉంటుంది 40 IU, అంటే 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ లేదా 100 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ అని మీకు మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 40 యూనిట్స్ పర్ మిల్లీలీటర్ ఉండే బాటిల్ కి 40 యూనిట్స్ పర్ మిల్లీలీటర్ సూది మాత్రమే వాడాలి, అలాగే 100 యూనిట్ల బాటిల్ కి 100 యూనిట్ల సూది సపరేట్ గా వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఏ రకమైన బాటిల్ కి ఆ రకమైన సూదే వాడాలి. సో మా ఎక్స్పీరియన్స్ లో మాకు అంటే నెలకు ఒక్కళ్ళిద్దరు షేర్ చేసే ఎక్స్పీరియన్సెస్ లో ఏమవుతుందంటే ఈ బాటిల్స్ కి సూదులకి మిస్ మ్యాచ్ అవడం వల్ల ఐదర్ 2 జరగచ్చు. ఒకటి, షుగర్ లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశం ఉంది బాటిల్ సూది మారితే, లేదా షుగర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ వాడేవారు ఖచ్చితంగా వాళ్ళు ఏ రకమైన బాటిల్ వాడుతున్నారో చూసుకుని మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో బాటిల్ ఉన్నప్పుడు అయితే కనుక మీరు 40 యూనిట్ల పర్ ml బాటిల్ వాడేవాళ్ళు ఖచ్చితంగా 40 యూనిట్ల పర్ ml సూది మాత్రమే వాడాలి, అలాగే 100 యూనిట్ పర్ ml బాటిల్ వాడేవాళ్ళు 100 యూనిట్ పర్ ml సూది మాత్రమే వాడాలి. ఇక్కడ చిన్న అవగాహన లోపం వల్ల బాటిల్ ఒక రకం సూది ఒక రకం ఉండడం వల్ల వాడాల్సిన డోస్ కంటే ఐదర్ ఎక్కువ యూనిట్స్ బాడీలోకి వెళ్ళి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే మనం పేషెంట్ చేసుకున్న దానికంటే తక్కువ యూనిట్స్ వెళ్ళి షుగర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమైందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న నేను చూసి

0: పేషెంట్ ఏం చేశారంటే ఆవిడ నొప్పి తక్కువగా ఉందని చెప్పి 100 యూనిట్ల సిరంజ్ వాడుతున్నారు, అమౌంట్ తక్కువ ఉందని చెప్పి ఈ బాటిల్ వాడారు. సో దీనివల్ల ఆవిడ షుగర్ కి బాగా పెరిగిపోయింది 2 నెలల నుంచి. అది ఎందుకు పెరిగిందని అన్ని గమనించిన తర్వాత ఆవిడ పాయింట్లు కరెక్ట్ గా వేస్తున్నారు, మందు కరెక్ట్ గా వేస్తున్నారు, కానీ ఎక్కడ మిస్టేక్ అయిందని చెప్పి కొంచెం ఆరా తీస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే బాటిల్ సిరంజ్ మిస్ మ్యాచ్ అయింది. సో ఇక్కడ పేషెంట్స్ ఇంకో క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఈ 100 యూనిట్ల బాటిల్ పవర్ ఎక్కువ కదా, 40 యూనిట్ల బాటిల్ పవర్ తక్కువ కదా అన్నారు. ఎందుకు అలా అనుకున్నారమ్మా అంటే 100 యూనిట్ల బాటిల్ రేట్ ఎక్కువ ఉందండి, 40 యూనిట్ల బాటిల్ రేట్ తక్కువ ఉంది అందుకనే. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 40 యూనిట్ల బాటిల్ వచ్చేసి కంపెనీ వాళ్ళు 40 యూనిట్లు పర్ ఎంఎల్ అంటే 10, ఏ బాటిల్ అయినా 10 ఎంఎల్ఏ ఉంటుంది అంటే 10 మిల్లీలీటర్లే ఇస్తాడు. సో 40 యూనిట్లు పర్ ఎంఎల్ అండ్ ఇంటూ 10 ఎంఎల్ అంటే 400 యూనిట్లు వచ్చినప్పుడు అది కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది. 100 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ ఏంటంటే కొంచెం 500-450 ఆ రేంజ్ మధ్యలో ఉంటుంది. సో దీనివల్ల పేషెంట్స్ ఏమనుకుంటున్నారంటే అది కొంచెం పవర్ ఎక్కువ ఇన్సులిన్, ఇది పవర్ తక్కువ ఇన్సులిన్ అనుకుంటున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇన్సులిన్ అనేది మనం ఎప్పుడు యూనిట్స్ ప్రకారమే మనం ఇవ్వడం జరుగుతుంటుంది. సో మీరు ఏ బాటిల్ అయినా సరే వాడచ్చు, బాటిల్ వాడేటప్పుడు మాత్రం సూదులు మాత్రం అటు ఇటుగా చేసుకోకుండా వాడితేనే మీకు దానివల్ల కరెక్ట్ రిజల్ట్ అనేది జరుగుతుంది. ఒకటి. రెండు వచ్చేసి ఈ సపోజ్ ఎగ్జాంపుల్ 40 యూనిట్ల బాటిల్లో 10 పాయింట్లు వాడే పేషెంట్ 40 యూనిట్ల బాటిల్ పెట్టుకుని 100 యూనిట్ల సూదితో గనక 40 యూనిట్ల బాటిల్ చేసుకుంటే అతని బాడీలోకి 10 పాయింట్లు వెళ్లకుండా 4-5 పాయింట్లు మాత్రమే వెళ్తుంది. దీనివల్ల షుగర్ కంట్రోల్ తప్పుతుంది. ఇంకో విధంగా 100 యూనిట్ల బాటిల్ పేషెంట్ దగ్గర ఉండి కన్ఫ్యూజ్ అయ్యి పాపం తెలియక 40 యూనిట్ల సిరంజ్తో గనక చేసుకుంటే 10 యూనిట్లు చేసుకుంటే అతని బాడీలోకి 2.5 రెట్లు ఎక్కువ వెళ్లే అవకాశం. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాటిల్ ఏ రకం వాడుతున్నారు, ఆ బాటిల్ మీద అంకె ఎంత ఉంది, 40 యూనిట్స్ పర్ ఎంఎల్ 100 యూనిట్స్ పర్ ఎంఎల్ అనేది చూసుకుని దానికి తగ్గ సూది మాత్రమే వాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరు ఇంతవరకు స్పాన్సర్ ప్రోగ్రాం విన్నారు. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ స్టూడియోలో సమయం 11 గంటలకి దగ్గరగా ఉంది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు. జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. క్యాంపు కార్యాలయంలో మూడో విడతగా ఈరోజు 2027 కుటుంబాలకు 250 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటివరకు 6206 కుటుంబాలకు 768 కోట్ల మేర పరిహారం ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. దీంతో 85% మేర R&R పూర్తయింది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమెరికా కెనడా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. 3 రోజుల పాటు కొనసాగిన వాణిజ్య ఒప్పందం కోసం జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. చర్చలు విఫలం కావడంతో కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 50% సుంకాలను విధించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ టారిఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్ర

జిల్లాలో, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం అనకాపల్లి జిల్లా అలమండ గ్రామానికి చేరుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరవుతారు. అనకాపల్లి పర్యటన అనంతరం విజయనగరం జిల్లా ఎస్కోట్కు చేరుకుని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత విశాఖపట్నంలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. ఈరోజు, రేపు, అలాగే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులందరూ ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులను సమర్పించవచ్చని చెప్పారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగుల సమస్యలను, ఫిర్యాదులను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో సంచలన విజయం సాధించిన బంగ్లాదేశ్కు రెండవ టెస్టులో పెను సవాల్ ఎదురైంది. రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 64 పరుగులకే కొప్పుకూలింది. తొలి 6 బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితం కాగా వారిలో 4 డకౌట్ అయ్యారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
1: 101.3. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:05:26 అయిపోయింది అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం వింటైపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఎస్, మళ్ళీ ఒక వీకెండ్ స్టార్ట్ అయిపోయింది, బ్యూటిఫుల్ వీకెండ్. మరి ఏంటి మ్యాటర్ అంటే, ఈరోజు నిన్నటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ నుంచి ఇవాల్టి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ దాకా మరి కొన్ని విశేషాలు అయితే ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి భీమ్స్ అండ్ మధుప్రియ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు మరి మనశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి 11:09:42 అయిపోయింది మన టైం. సో మరి ఈ రోజు మన మెగా స్టార్ చిరంజీవి గారి బర్త్డే. సో మరి ఒక సాధారణ యువకుడిగా సినిమాల్లోకి వచ్చి తనదైన యాక్టింగ్ స్టైల్, డాన్స్, మేనరిజమ్స్, డైలాగ్స్, డెలివరీ ఇలా ఎన్నో విషయాల్లో అండి కోట్లాది మంది ఫ్యాన్స్ గుండెల్లో మెగాస్టార్ గా నిలిచిన వ్యక్తి మన శంకర వరప్రసాద్ గారు, మన కొణిదెల శంకర వరప్రసాద్ గారు. సో 1978 వచ్చిన పునాది రాళ్లతో మొదలైన ఈ ప్రయాణం ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ నుంచి సుప్రీం హీరోగా, అండ్ అక్కడి నుంచి మనం మెగా స్టార్ గా. వాట్ ఎ జర్నీ కదా అసలు. మరి ఖైదీ, రుద్రవీణ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానామగుడు, ఠాగూర్, ఇంద్ర, ఓ మై గాడ్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వెరీ రీసెంట్ గా మన శంకర వరప్రసాద్, అండ్ నెక్స్ట్ విశ్వంభర. ఇలా ఒకటేంటండి, ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్స్, అసలు ఎనర్జీకి బ్రేక్ లేదని నిరూపిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు, ఇక మీద కూడా చేస్తూనే ఉంటారు కదా. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ వింటూ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఇందిరా సినిమా నుంచి కేకే అండ్ మహాలక్ష్మి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు సిరివెన్నెల గారి లిరిక్ అండ్ మరి మనమున్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. మరి మన చిరు అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు, మరి కానీ కోట్ల మంది అభిమానులకు మాత్రం ఆయన పేరు చిరంజీవి. అండ్ ఇంకా మాట్లాడితే చిరు, మన చిరు కదా. మరి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇలాగే, అంటే మనం ఏం విష్ చేద్దామంటే ఆయన ఇలాగే సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా ఆయన చేస్తూనే ఉండాలి, మనం చూస్తూనే ఉండాలి అండ్ ఎంటర్టైన్ అవుతూనే ఉండాలి. ఏమంటారు? సో ఇక ఫ్యాన్స్ అందరూ ఫుల్ వెయిట్ చేస్తున్నాం. ఏంటి అంటే చిరు ఎంత ఫేమస్ో మన చిరు లీక్స్ కూడా అంత ఫేమస్ కదా. సో మరి దానికోసం కూడా ఫ్యాన్స్ వెయిటింగ్. చూద్దాం మరి 24 అవర్స్లో ఏం జరుగుతుందో. ఏమంటారు? అండ్ ఫైనల్గా ఆయన యాక్టింగ్కి, ఆయన ఎనర్జీకి, ఆయన సినిమాలకి అన్నిటికీ కూడా టేకే బావ్ చెప్పేస్తూ నెక్స్ట్ మీ అందరి కోసం బాస్ పార్టీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను వాల్తేర్ వీరయ్య సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్.

0: వచ్చే వీరయ్యా.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం 11:31 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. సో మరి తెలుగు సినిమా తొలి తరంలో అండి హీరోయిన్ అంటే కేవలం అందం ఉంటే సరిపోదు, అభినయం కూడా కావాలి. ఇలా ప్రూవ్ చేసిన హీరోయిన్స్లో షావుకార్ జానకి కూడా ఉన్నారు. మరి ఆ రోజుల్లో హీరోయిన్ ఎంత పాపులర్ అయినా కూడా ఆవిడ కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాలేదు. ఆ టైంలోనే తల్లి, అక్క, వదిన, అత్త, బామ్మ ఇలా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఏ క్యారెక్టర్లో అయినా వాళ్ళ కెరీర్ని కంటిన్యూ చేసేవాళ్ళట. అండ్ మన షావుకార్ జానకి గారు అయితే తెలుగులోనే కాదు తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా యాక్ట్ చేశారు. మరి యాక్టింగ్లో పెద్ద హడావుడైతే ఏముండదు, కానీ ఆవిడ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఆవిడ వాయిస్లో పవర్, యాక్టింగ్లో ప్యూరిటీ ఇవే కనిపిస్తాయి మనకి. అందుకే ఆవిడ చేసిన క్యారెక్టర్స్ చాలా కాలం గుర్తుండిపోతాయి. నాకు ఆవిడ యాక్టింగ్లో కనిపించే ఇంకో స్పెషాలిటీ కూడా చెప్తాను, బట్ రైట్ నో మీ అందరి కోసం రోజుల మారాయి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: చెరుపుకురా చెడేవు అనే సినిమా నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వినేశారు. సో మరి 11:38 క్రాస్ అయిపోయి 51 సెకండ్స్ అయిపోయింది మన టైం. మరి షావుకార్ జానకి గారి గురించి చెప్పేటప్పుడు అండి ఒక విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సినిమాలో కనిపించే ప్రతి పాత్రకి తనదైన పర్సనాలిటీ ఇవ్వడం ఆవిడ స్పెషల్. టెక్నాలజీ వచ్చింది, సినిమా మారింది, కథలు మారాయి, హీరోయిన్స్ క్యారెక్టర్స్ మారాయి, కానీ మన షావుకార్ జానకి గారు నటనకు ఉన్న విలువ మాత్రం మారనే లేదు. సో ఎందుకో తెలుసా, నిజమైన యాక్టింగ్కి ఏజ్ బ్యారియర్స్ అనేవి అసలు ఉండవు, ఎక్స్పైరీ డేట్ అనేది కూడా ఉండదు. అందుకే ఫ్యాన్స్ వాళ్ళని ఒక కళాకారులుగా గుండెల్లో పెట్టుకునే ఉంటారు. ఎప్పటికీ వారి స్థానం వారిదే. మనుషులు ఉండకపోవచ్చు కానీ వారి యాక్టింగ్ మనకి ఎప్పటికీ గుర్తుంటుంది కదా. సో మరి నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత మన చిరు టైటిల్ అయితే రిలీజ్ అయిపోయింది, ఐ మీన్ నా గ్లింప్స్ వచ్చేసింది, దాని గురించి మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా కవర్ లో. మరి ఏంటి మ్యాటర్ అంటే మన మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న 158 సినిమాకి సంబంధించిన టైటిల్ అయితే ఫిక్స్ అయిపోయింది, కాకా అట. సో కాకా అయితే వచ్చేసిందనమాట, రిలీజ్ అయిపోయింది టైటిల్. అండ్ మరి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. అండ్ ఈ మూవీని 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారన్నమాట, జనవరి 13th. అది మ్యాటర్. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరో తెలుసా? ఎస్ఎస్ థమన్. సో మరి అదండి కాకా అయినే వచ్చేసిందనమాట. అండ్ మరి నాకేమనిపించిందంటే మన చిరు అండ్ మన వెంకీ ఇద్దరు కూడా మళ్ళీ కలిసి రాకపోయినా పొంగల్కి ఖచ్చితంగా వస్తున్నారు. ఇటు జనవరి 13th మన మెగాస్టార్ వస్తే జనవరి 14th మన వెంకీ విత్ అలాంగ్ విత్ కళ్యాణ్ రావ్, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో సినిమాతో రాబోతున్నారు అన్నమాట. అది మొత్తానికి మళ్ళీ ఇద్దరు వచ్చేస్తున్నారు, వెయిట్ చేయండి అప్పటి వరకు.

ఓకే, సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం, వానొచ్చనంటే వరదొస్తుంది. వాన ఎలాగో రావట్లేదు, వరద అంతకన్నా రావట్లేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ పాట మీకు వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3. 11:47 / 48 అయిపోయింది మన సినిమా కబలు టైం. అండ్ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు జైలర్ 2 సినిమా ఉంది కదండి, ఆ సినిమా అక్టోబర్ 15 రిలీజ్ కాబోతుంది. అయితే దీని నుంచి సాంగ్ ఒకటి రిలీజ్ అయిందనమాట, అల్లా బోలేలో అని చెప్పేసి. డిఫరెంట్ గా అనిపించింది నాకైతే, అండ్ చూడటానికి మాత్రం అదిరిపోయింది. డాన్స్ 100 marks, కొరియోగ్రఫీ 100 marks, బ్యాక్గ్రౌండ్ 100 marks, పూర్ణ కంబైన్డ్ పర్ఫార్మెన్స్ అబ్బాబ్బా 100 marks. ఇలా ఉంది నాకైతే ఆ సాంగ్ చూడగానే. ఎలా అండి, ఎలా ఇంత బాగా పాటలు పెట్టేస్తే అసలు మనకి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోవు ఏమంటారు. సరే వెయిట్ చేద్దాం అక్టోబర్ 15 వరకు జైలర్ 2 సినిమా కోసం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం లెనిన్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

చెన్నై లవ్ స్టోరీస్ మనం చెప్తే బ్యూటిఫుల్ సాంగ్ సాహితీ చాగండి అండ్ ధనుంజయ్ పాడిన పాట విన్నారు మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. సో మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మన ప్రిన్స్ మహేష్ బాబు అండ్ సందీప్ వంగ కాంబినేషన్ లో సినిమా ఉండబోతోందా అంటే ఉండబోతోంది అంటున్నారు. ప్రస్తుతం అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయట, కాకపోతే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదనుకోండి. ఒకవేళ ఇది కనుక కన్ఫర్మ్ న్యూస్ అయితే కనుక మన యానిమల్ పార్క్ సినిమా తర్వాత ఆ సినిమా ఉండొచ్చుట. ప్రస్తుతం అయితే మన మహేష్ వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు అండ్ అటు సందీప్ వంగ ఏమో స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నారు.

సో ఆ తర్వాత యానిమల్ పార్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు మన సందీప్ వంగ. ఆ తర్వాత మన ప్రిన్స్ మహేష్ సినిమా ఉండొచ్చని ఒక అంచనా అన్నమాట. అది మ్యాటర్, అసలు ఊహించుకోండి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందో. మీ ఊహకే వదిలేస్తున్నా నేను, నేనైతే మాటల్లో చెప్పలేను. ఎనీవేస్, నెక్స్ట్ మీ అందరి కోసం మస్సా మస్సా సాంగ్ వచ్చేస్తుంది పెద్ద సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొక్కలు నాటారు. అనకాపల్లి జిల్లా పర్యటనతో పాటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి ఈరోజు పర్యటిస్తారు. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. క్యాంపు కార్యాలయంలో మూడో విడతగా ఈరోజు 2027 కుటుంబాలకు 250 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటి వరకు 6206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయల మేర పరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ టన్నెల్ నుంచి 10.5 TMCల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు

విడుదల చేస్తారని చెప్పారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. మొత్తం 7 నిర్వాసిత కాలనీల్లో 4 కాలనీల్లో 100% మౌలిక వసతులు పూర్తయ్యాయని, మిగిలిన 3 కాలనీల్లో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి ఛాంపియన్ 2.0 క్రీడా పోటీలకు తిరుపతి వేదిక కానున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీన తిరుపతి వేదికగా పోటీలు ప్రారంభమవుతాయని, 4 రోజుల పాటు పోటీలు జరుగుతాయని చెప్పారు. మొత్తం 10,000 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని, విజేతలకు ఈ నెల 29వ తేదీన విజయవాడ వేదికగా ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు. ఈరోజు, రేపు, అలానే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులందరూ ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు. విశాఖపట్నంలో ఈరోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి ఒంటి గంటకు వినవచ్చు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన స్టూడియోలో టైం 12:05 అయిపోయింది. సో మీకు తెలుసా టైం? సో మరి ఈ రోజు ఏంటండి, ప్రపంచ జానపద దినోత్సవం కదా. సో మరి అంటే మన జానపద కళలు, పాటలు, కథలు, నృత్యాలు, ఆచారాలు తరతరాలుగా మనతో ప్రయాణిస్తున్న మన సంస్కృతిని గుర్తు చేసుకునే రోజు అన్నమాట. మరి పుస్తకాల్లో చదివే చరిత్ర మాత్రమే కాదు, మన పెద్దలు చెప్పిన కథల్లో, పాడిన పాటల్లో, ఆచరించిన సంప్రదాయాల్లో కూడా మన చరిత్ర దాగుంటుంది. అదే మన ఫోక్లోర్. సో మరి ఈ రోజు ప్రపంచ జానపద దినోత్సవం. జనరల్ గా అంటే చాలా మంది జానపదం అంటే కేవలం పాటలు, కథలు ఇలా మాత్రమే అనుకుంటారు, కానీ ఇంకా చాలా చాలా ఉంది. యాక్చువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈ రోజు మీకు తెలుసాలో. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, సూత్రధారులు సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఎస్, 12:11 క్రాస్ అయిపోయి 40 seconds అయిపోయింది మనమున్న మీకు తెలిసే ప్రోగ్రాంలో. యాక్చువల్గా అండి 1846లో ఒక బ్రిటిష్ పండితుడు విలియమ్స్ థామస్ అనే ఆయన ఫోక్లోర్ అనే పదాన్ని వాడారనమాట. ఫోక్ అంటే ప్రజలు, లోర్ అంటే జ్ఞానం, అంటే తరతరాలుగా వచ్చిన జ్ఞానం అని అర్థం. జానపదం అంటే సామెతలు, నమ్మకాలు, పండుగలు, ఆచారాలు, జానపద కళలు.

డాన్సులు, వంటకాలు, పిల్లల ఆటలు, ఇలా చాలా చాలా చాలా ఉంది. యాక్చువల్గా జానపద కథలకైతే చాలాసార్లు ఒకే ఆధార్ ఉండరు. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్ళేటప్పుడు అది మారుతూ ఉంటుందన్నమాట. అందుకే ఒక స్టోరీకి ఆ రీజన్ని బట్టి వేరువేరు వర్షన్స్ కనిపిస్తాయన్నమాట మనకి. అందులోనూ మన ఇండియా ఆల్మోస్ట్ జానపద కళలకి ఒక లివింగ్ మ్యూజియం లాంటిది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే మన ఇండియాలో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ విలేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో బట్ రైట్ నౌ మీ అందరికోసం లవ్ స్టోరీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు

0: అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎస్, 12:22 క్రాస్ అయిపోయి 40 seconds అయిపోయింది. మరి మీకు తెలుసా టైం, అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి మనం ఈరోజు వరల్డ్ ఫోక్లోర్ ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి, ఒడిశాలోని రఘురాజ్పూర్ అనే ఒక చిన్న విలేజ్ ఉంది. అది చూడటానికి చిన్న విలేజే, కానీ ఆ విలేజ్ మొత్తం కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా ఉంటుందిట. అండ్ ఆ ఊర్లో ముఖ్యంగా పట్టచిత్ర పెయింటింగ్ అనేసి అది చాలా ఫేమస్ అనమాట. పట్ట అంటే క్లాత్, అండ్ చిత్ర అంటే పెయింటింగ్, ఇది అర్థమవుతున్నాను కదా. అండ్ ఈ పెయింటింగ్స్లో పురాణ కథలు, జానపద కథలు, వీరుల కథలు, ప్రతిరోజు జరిగే కొన్ని ముఖ్యమైన ఘటనలు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, పామ్ లీవ్స్ మీద స్టోరీస్ అండ్ ఇంటిగ్రేట్ డిజైన్స్ చెక్కుతారనమాట. అసలు అంతంత చిన్న చిన్న పామ్ ఆకుల మీద అంత చిన్నగా కథలు ఎలా చెక్కుతారో అసలు అది మాత్రం చాలా వండర్గా అనిపిస్తుంది. అంతేకాదు, చెక్క వస్తువులు, మాస్క్, సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్, ఇలా ఎన్నో ఉంటాయి ఆ ఊరు మొత్తంలో. ఇది ఒకటి. సో మరి ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాం మన కబుర్లు. బట్ రైట్ నో మీ అందుకోసం కేఎం రాధాకృష్ణన్ కంపోజిషన్లో కారుణ్య అండ్ గాయత్రి పాడిన పాట ప్లే చేస్తున్నాను. వనమాలి గారి లిరిక్, బ్యూటిఫుల్ ఫోక్ సాంగ్ చందమామ సినిమా నుంచి మీ అందరి కోసం.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ కదా. మరి యాక్చువల్గా రఘురాజ్పూర్కి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఏంటో తెలుసా అండి? గోటిపువా డ్యాన్స్ అనమాట. అంటే అందులో ఏంటంటే చిన్న ఏజ్ అబ్బాయిలు అమ్మాయిలు గెటప్ వేసుకొని అక్రోబాటిక్ మూమెంట్స్తో డ్యాన్స్ చేస్తారు. జనరల్గా ఆ స్టేట్లో ఒడిస్సా డ్యాన్స్ ఫేమస్ కదా, బట్ దానికన్నా ముందే ఈ గోటిపువా డ్యాన్స్ అనేది ఉందిట. అందుకే రఘురాజ్పురం అనగానే పెయింటింగ్లో ఒక పురాణ గాథలు గుర్తొస్తాయి, ఒక పామ్ లీఫ్లో ఒక పాత మెమరీ గుర్తొస్తుంది, ఒక డ్యాన్స్లో ఒక ట్రెడిషన్, ఇలా ఎన్నో కనిపిస్తాయి మనకి, ఎన్నో అనిపిస్తాయి. అందుకే అంటారేమో జానపద కళల అందం అనేది పుస్తకాల్లో మాత్రమే ఉండదు, ప్రజల జీవితాల్లో జీవించి ఉంటుంది అని ఏమంటారు. సో మరి నెక్స్ట్ అయితే మనకి స్టూడియోలో టైం 12:30 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మేము ముందుకు వచ్చేస్తాయి తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం శ్రీలో రిలే. ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో ఇవాళ వరల్డ్ స్పెషల్ స్పెషల్ స్పెషల్ ఫోక్లోర్ డే, ప్రపంచ జానపద దినోత్సవం గురించి అండ్ కొన్ని విలేజెస్, బ్యూటిఫుల్ విలేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్ లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నుంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్ మేనే ఐసే సాత్ సెక్టర్స్ కి బాత్ కి జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై ఔర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో, గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై, కి రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్నే మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సిఐడి విచారణను సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరిమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం, పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్యోద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కానీ ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో

కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాయజ్లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరి పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నామడ కాయజ్లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్లో 22 చుండన్ వల్లంలు అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ద జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలప్పుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకార మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బస్సు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడి త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా. నేను మీ ఆర్జే శృతి. ఈరోజు మరి ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మనం కొన్ని బ్యూటిఫుల్ విలేజెస్, మన ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ విలేజెస్, తనలో జానపదాన్ని నింపుకున్న విలేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే రఘురాజ్పూర్ అనే ఒక విలేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది ఇది. అయితే దానిలాగానే మధ్యప్రదేశ్లో పఠాన్పూర్ విలేజ్ ఉందండి, దిండోరి డిస్టిక్లో అనమాట. ఇది ఒక చిన్న గ్రామం. అయితే ఇది కూడా గోండ్ ట్రైబల్ పెయింటింగ్ని కాపాడుతుంది అనమాట. ఫస్ట్లో ఈ గోండ్ పెయింటింగ్స్ని ఇళ్ల మట్టి గోడలపైన వేసేవాళ్ళ, తర్వాత ఆ డిజైన్స్ని పేపర్ అండ్ క్యాన్వాస్ మీదకి తీసుకొచ్చారు. అయితే చిన్న చిన్న డాట్స్, లైన్స్, ప్యాటర్న్స్తో ఈ గోండ్ ఆర్ట్కి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది. అండ్ నెక్స్ట్ గుజరాత్లో కచ్ ప్రాంతంలో ఉన్న హోడ్కా గ్రామం, అక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ అనమాట. అక్కడ ఆడవాళ్ళు చేసే ఈ వస్తువుల్లో కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ అద్భుతం అని చెప్పచ్చు. అండ్ మీకు విషయం తెలుసా, అక్కడ ఇళ్ళు కట్టుకునే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందట. బుంగా అని పిలిచే ఒక ట్రెడిషనల్ మట్టి ఇళ్ళు అక్కడి కచ్ ప్రాంతానికి ఐకానిక్ అనమాట. వాళ్ళు ఉపయోగించే ఏ డిజైన్స్ అయినా సరే తరతరాలుగా వచ్చిన స్కిల్స్ అనమాట వాళ్ళకి అవి. అండ్ జస్ట్ ఒక క్రాఫ్ట్ని నేర్పడమే కాదు, వాళ్ళ కమ్యూనిటీ కథల్ని ఐడెంటి

ఐడెంటిటీని కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు అందిస్తున్నారు. సో హోడ్కాలో జానపద సంస్కృతి పుస్తకాల్లో చదివేది కాదు, ప్రజల చేతుల్లో జీవిస్తుంది, కనిపిస్తుంది అనమాట. సో అదే మాటర్, మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరికోసం జెంటిల్మెన్స్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్, మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మరి ఈ రోజు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అందులో స్పెషల్ గా కొన్ని విలేజెస్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం నాగాలాండ్ లో ఖనోమా విలేజ్, ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఈ విలేజ్ ని గ్రీన్ విలేజ్ అని పిలుస్తారనమాట. కానీ దాని స్పెషల్ ఓన్లీ గ్రీనరీ మాత్రమే కాదు, అక్కడి అంగామి నాగా కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ అనేది ప్రధానంగా నాగాలాండ్లోని కోహిమా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తారన్నమాట. వీళ్ళ సంస్కృతిలో మనకి ముఖ్యంగా ఏం కనిపిస్తుంది తెలుసా? వ్యవసాయం, ముఖ్యంగా టెర్రస్ ఫార్మింగ్ అనేది చాలా చాలా స్పెషల్ అక్కడ. అండ్ వీళ్ళ సంప్రదాయాల్లో పాటలు, నృత్యాలు, జానపద కథలు, పండుగలు, చేతి వృత్తులు, ఇలా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. అండ్ వీళ్ళ మౌఖిక సాంప్రదాయం, ఓరల్ ట్రెడిషన్ ద్వారా కథలు, సామెతలు, ఆచారాలు నెక్స్ట్ జనరేషన్కి చేరుస్తున్నారన్నమాట. అండ్ మనకి ఇంతకు చెప్పాను కదా, వీళ్ళ ట్రెడిషనల్ టెర్రస్ కల్టివేషన్ అనేది చాలా ఎక్కువ. అండ్ కొండ ప్రాంతాల్లో అయితే నేలని మెట్టలాగా మార్చుకుని వ్యవసాయం చేశారు వీళ్ళు. అండ్ ఇది కేవలం ఫార్మింగ్ టెక్నిక్ మాత్రమే కాదు, ప్రకృతితో కలిసి జీవించడం అనమాట. ఇలాంటి ఒక నాలెడ్జ్ని మిగతా వరల్డ్ అందరికీ వీళ్ళు అందిస్తున్నారు. అండ్ అక్కడ ఇంకొక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటో తెలుసా? ఏ పద్ధతులైనా సరే ఓన్లీ రాతలతోనే కాదు, పెద్దల నుంచి పిల్లలకి కథలు, పాటలు, మాటలు, జ్ఞానం రూపంలో వాళ్ళకి అందిస్తున్నారు. ఇంతకు చెప్పాను కదా ఓరల్ ట్రెడిషన్ అని, అది. సో మరి నాగాలాండ్ కొండల్లో ప్రకృతితో కలిసి జీవిస్తూ తమ పాటల్లో, కథల్లో తరతరాలకు జ్ఞాపకాలను దాచుకున్న అంగామి నాగా కమ్యూనిటీ, వీళ్ళకి జానపదం అంటే కేవలం కథలు కాదు, ఒక జీవన విధానం. సూపర్ కదా. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం కడలి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కడలి సినిమా నుంచి. సో మరి నెక్స్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ విలేజ్ ఇంకోటి ఏంటో తెలుసా అండి? హిమాచల్ ప్రదేశ్లో ప్రాగ్పూర్ అనమాట, కాంగ్రా డిస్ట్రిక్ట్లో ఉంది ఈ గ్రామం. అయితే 300 సంవత్సరాలకి పైగా చరిత్ర ఉందని చెప్పే గ్రామం కూడా. అండ్ అంతేకాదు 1997లో ఇండియాస్ ఫస్ట్ హెరిటేజ్ విలేజ్గా దీన్ని ప్రకటించారనమాట. అండ్ పాతకాలపు కట్టడాలు, అండ్ అక్కడ మనకి బాగా స్పెషల్గా కనిపించేది ఏంటో తెలుసా? వరల్డ్ ఆర్కిటెక్చర్ అండ్ రాతి, మట్టి, అలాగే స్లేట్ రూఫ్స్తో నిర్మించిన ఇళ్ళు అనమాట. అండ్ ఇళ్ళు మాత్రమే కాదు, ప్రతి వీధిలో ఉండే షాప్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి. ఇలా ప్రతీదీ కూడా హిమాచల్ గ్రామీణ జీవితంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతాయన్నమాట మనం చూస్తూ ఉంటే. అక్కడ లోహ్రి, బైసాఖి, హోలీ ఇలాంటి పండుగలన్నీ కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి, అక్కడ స్థానిక కథలు, ఆచారాలు, కళలు, సంప్రదాయాలు కూడా ఆ ప్రాంత సాంస్కృతిక వారసత్వంలో భాగమే అనమాట. అండ్ హిమాచల్ కొండల మధ్య మనం కనుక చూస్తే కాలం కొంచెం నెమ్మదిగా వెళ్తుందేమో అనిపించేట్టుగా అనిపిస్తుంది మనకి ఆ ఊరు, అదే ప్రాగ్పూర్. సో పాత వీధులు, సంప్రదాయాలు, తరతరాలుగా వస్తున్న ఆచారాలు, ఒక ఊరు మాత్రమే కాదు అదంతా కూడా ఒక లివింగ్ హెరిటేజ్ అని చెప్పొచ్చు మనం. అండ్ మరి కొన్ని జానపద కథలు పుస్తకాల్లో ఉంటాయి, కొన్ని పాటల్లో ఉంటాయి, ప్రాగ్పూర్లో మాత్రం ఆ కథ మనకి విలేజ్ రూపంలో కనిపిస్తుంది. అదండి, ఇంక ఇంతకు మించి మనం చెప్పలేము అనమాట. ఎనీవేస్, కల్చర్ మారే కొద్దీ జానపదం కూడా మారిపోతుందండి. ఒకప్పుడు కథలు

0: పాటల ద్వారా ట్రావెల్ అయ్యేవి ఈ జానపదాలు. కానీ తర్వాత మనకి బుక్స్ వచ్చాయి, ఆ తర్వాత రేడియోల్లోకి టీవీల్లోకి వచ్చాయి, ఇప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఇలా రీల్స్లో కూడా వచ్చేసాయి. మనం ఫన్నీగా చెప్పుకునే ఒక లోకల్ సామెత ఏమవుతుంది, వైరల్ అయిపోతుంది. ఒక ప్రాంతానికి చెందిన జోక్ ఏమవుతుంది, దేశం అంతా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం మోడర్న్ జానపదానికి ఎగ్జాంపుల్స్గా చూడొచ్చేమో కదా. సో మన టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా మనుషులు స్టోరీస్ని షేర్ చేసుకునే హ్యాబిట్ మాత్రం అలానే ఉంది. అంటే జస్ట్ ఒక మీడియం మారిందంతే, అంటే అది ఆ విధానం అనేది మారింది అంతే కదా. సో ఇంత జరుగుతున్నా కూడా మన జానపదాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇంకా మన మీద ఉంది, ఏమంటారు. సో మన జానపద పాట కానీ మాట కానీ ఏదైనా మాయం అయిపోయింది అనుకోండి, సపోజ్, కేవలం అది మాత్రమే పోదు, ఒక తరం తరం జ్ఞాపకం అంతా పోతుంది. సో మనం ఏం చేయాలంటే, మన పెద్దవాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేయాలి ఫస్ట్. వాళ్ళు చెప్పే కథలు వినాలి, వాళ్ళు పాడే పాటలు వినాలి, వాళ్ళు చెప్పే సామెతలు వినాలి. వీలైతే ఇంకా రికార్డ్ చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ మన ప్రాంత పాటలు, కళలు, ట్రెడిషన్స్ని మన నెక్స్ట్ జనరేషన్స్కి మనమే పరిచయం చేయాలి, ఏమంటారు. సో కల్చర్ని కాపాడడం అంటే పాత వాటిని పట్టుకుని కూర్చోవడం అని మాత్రం అనుకోకండి, గతాన్ని ఫ్యూచర్కి అందించడం అని తెలుసుకోండి. ఓకే, సో ఈ బ్యూటిఫుల్ డేలో మనం ఈ ప్రామిస్ అయితే చేద్దాం, మనం మన నెక్స్ట్ జనరేషన్స్కి ఈ జానపదాన్ని అందిద్దాం, ఏమంటారు. సో మరి ఇది ఇవాళ మీకు తెలుసా. మళ్ళీ మనం నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ధీరాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లా ప్రగడ. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. మూడో విడతగా ఇవాళ 2027 కుటుంబాలకు 250 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. దీంతో ఇప్పటివరకు 6206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయల మేర పరిహారాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ నెల 31 వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ టెర్మినల్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల్ల సాగర్కు విడుదల చేస్తారని చెప్పారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మొత్తం 7 నిర్వాసిత కాలనీల్లో 4 కాలనీల్లో 100% మౌలిక వసతులు పూర్తయ్యాయని, మిగిలిన 3 కాలనీల్లో పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. ఈరోజు, రేపు, అలాగే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులందరూ ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులను సమర్పించవచ్చని చెప్పారు. విశాఖపట్నంలో ఈరోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. వేగవంతమైన న్యాయ పరిష్కారాలు అందించేందుకు సర్వోన్నత న్యాయస్థానం సమాధాన్ సమారోహ్ 2026 పేరుతో 3 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ ప్రత్యేక డ్రైవ్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్గదర్శకత్వంలో పనిచేస్తోంది. ఇందులో భాగంగా మొదటి రోజైన నిన్న ఒక్కరోజే 400 కేసుల్లో పరిష్కారాలు చూపింది. రేపటితో ఈ లోక్ అదాలత్ ముగియనుంది. హాకీ ప్రపంచకప్లో తన చివరి లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై గెలిచి 2వ

కు అర్హత సాధించిన భారత పురుషుల జట్టుకు నెదర్లాండ్స్ రూపంలో పెద్ద సవాల్ ఎదుర్కానుంది. ఈరోజు పూల్ ఈ పోరులో ఒలింపిక్ ఛాంపియన్ నెదర్లాండ్స్తో భారత్ తలపడనుంది. హాకీ ప్రపంచకప్లో నెదర్లాండ్స్పై భారత్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:03 క్రాస్ అయిపోయి 1:04 PM కూడా అయిపోయింది. సో మనం వెళ్ళిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. జనరల్ గా అంటే మనకి ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యని సమస్యలాగానే చూసామనుకోండి, అది ఎప్పటికీ ప్రాబ్లంగానే కనిపిస్తుంది. కానీ అదే సమస్యలో సొల్యూషన్ని చూసేలా మన ఆలోచనని మార్చుకోగలిగితే ఎలా ఉంటుంది? ఏంటి అంత టాలెంట్ ఉంటుందా అందరికీ అనేగా మీ డౌట్. ఓకే, ఉండదు అనుకుందాం. ఒకవేళ ఉంటే ఏమవుతుందో కూడా ఇవాల్టి షోలో ఒక టీం మనకి నేర్పిస్తారు. సో మరి ఎవరు ఆ టీం, ఏంటా కదా మాట్లాడుకుందాం విషయాలు. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరికోసం మహాత్మా సినిమా నుంచి కాసల్ల షామ్ అండ్ కోరస్ పాడిన లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మాస్టర్ సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ సుజాత పాడిన పాట, చంద్రబోస్ గారి లిరిక్. సో మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. జనరల్ గా అండి, కిచెన్ లో మనం చాలా పదార్థాలు వాడుతుంటాం కదా, అవసరం లేని వాటిని ఏం చేస్తాం, పడేస్తూ ఉంటాం. అలా పడేసే వాటిలో, అలా యూజ్ చేసి పడేసే వాటిల్లో చింతపండు గింజలు తప్పకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చింతపండుని సాంబార్కి, లేకపోతే పప్పుకి, లేకపోతే రసానికి, చారుకి, ఇలాంటి వాటికి వాడతాం, పచ్చళ్ళకి, అన్నిటికీ వాడతాం. అండ్ అందులో గింజల్ని పడేస్తుంటాం కదా, సాధారణంగా వేస్ట్ అని పడేస్తాం. కానీ అదే చింతపండు గింజలతో ఒక పెద్ద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టారు తెలుసా? ఎస్, ఆ టీమ్ అరియానా, అవ్యానా అండ్ వివాన్ అనమాట. ఈ ముగ్గురు కలిసి తయారు చేసిన ఇన్నోవేషన్ పేరు ప్లాస్ స్టిక్. వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? మన త్రాగే నీళ్లలో ఉండే, కనిపించకుండా ఉండే మైక్రో ప్లాస్టిక్స్ అనమాట. చాలా చిన్న ఏజ్లోనే ప్రపంచ సమస్యను గుర్తించడం ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు మన ఇంట్లో సాధారణంగా కనిపించే ఒక వేస్ట్ మెటీరియల్తో సొల్యూషన్ వెతికారు చూసారు. అది అసలైన పాయింట్ అనమాట. ఇన్నోవేషన్ అంటే ఎప్పుడు పెద్ద పెద్ద లేబొరేటరీస్లోనే కాకుండా, కోట్లాది రూపాయల ఎక్విప్మెంట్తోనే కాకుండా, అలా స్టార్ట్ అవ్వాల్సిన పని లేకుండా, సమ్టైమ్స్ ఇట్ కెన్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ యువర్ కిచెన్ చెప్పేసి ప్రూవ్ చేసిన యంగ్ ధీరా టీమ్ అనమాట వీళ్ళు. సో ఈరోజు షోలో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. న్యూస్ బ్రేక్ తర్వాత టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, రైట్ నౌ మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది పెదరాయుడు సినిమా నుంచి. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 1:20 రీజనల్ న్యూస్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 1:30 మనం మళ్ళీ ధీరాలో కలుసుకుందాం. దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలో ఈరోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. క్రీడాభివృద్దిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా ఈరోజు బ్రిక్స్ దేశాల క్రీడాశాఖ మంత్రుల బృందం తోట్లకొండను సందర్శించింది. తోట్లకొండలోని మహాబౌద్ద స్తూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. పురావస్తు అవశేషాలు, బౌద్ద జీవన విధాన విశేషాలను మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వారితో కలిసి మొక్కలు నాటారు. రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం నిర్వహిస్తారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఏ కోడూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఏ కోడూరు జడ్పీ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో

0: ఆయన ప్రసంగించారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు, మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి, ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి, స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది.
0: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు అందజేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుందని చెప్పారు. భవిష్యత్తులో వెలిగొండ నీటితో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొంటూ,
2: వెలిగొండ ఈ 31ని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ ఆర్ఎండ్ఆర్కి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలుంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితులను, పీడిఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
0: రాష్టంలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల భవన నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు 221 కోట్ల 67 లక్షల రూపాయలతో అంచనాలు రూపొందించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పోలవరం జిల్లా రంపచోడవరం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా తెనాలి, మార్కాపురం జిల్లా గిద్దలూరు, తిరుపతి జిల్లా కేంద్రంలో 50 పడకల సమీకృత ఆయుష్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యునానీ వైద్య కళాశాల, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు, విశాఖపట్నం విమ్స్లో నేచురోపతి యోగా కళాశాల, ఆయుష్ ఆసుపత్రికి అదనపు వసతులు, చింతూరు ఏరియా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్లో కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణాలు చేపడతామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పాఠశాల పునర్నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత పాఠశాల అభివృద్దికి తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రభుత్వం పాఠశాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీన తిరుపతి వేదికగా పోటీలు ప్రారంభమవుతాయని, 4 రోజుల పాటు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 29వ తేదీన విజయవాడలో ప్రోత్సాహకాలను అందజేస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. అందులో ప్రధానమైంది పీఎం స్వనిధి. ఈ పథకం ద్వారా మహిళలు రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వనిధి పథకం కింద బ్యాంకు ద్వారా 100,000 రూపాయల రుణాలను పొందారు. పీఎం స్వనిధి పథకం కింద రుణాలను సులువుగా బ్యాంకుల నుంచి పొందుతున్నారని, ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా మహిళలు రుణాలను అందుకుంటున్నట్లు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మెప్మా ఇన్ఛార్జ్ దివాకర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
3: ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజ్ సంబంధించి 185 గ్రూప్ సభ్యులకు 30 కోట్ల దాకా మనం

0: బ్యాంక్ లింకేజ్ కింద రుణాలు ఇచ్చినాము. అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బ్యాంక్ లింకేజ్ పర్పస్ లో చార్జెస్ అన్ని తీసారు, అంటే ప్రాసెసింగ్ ఛార్జ్ అని, డాక్యుమెంట్ ఛార్జెస్ అని, ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనకు ఛార్జెస్ ఏమీ లేకుండా ఓన్లీ వడ్డీ మాత్రమే ఇచ్చేటట్టుగా బ్యాంక్ లోన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంఘ సభ్యులకి చాలా బెనిఫిట్ గా ఉంది. ప్రభుత్వం ఇలా మేలు చేసేందుకు సంఘ సభ్యులు కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం విశాఖపట్నం కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ధీరా. నేను మీ ఆర్జే శృతి. అండ్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఇన్నోవేషన్ అంటే ఎప్పుడు పెద్ద పెద్ద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్తో స్టార్ట్ అవ్వాల్సిన పని లేదు. అప్పుడప్పుడు మన కిచెన్ నుంచి

అంటే వేస్ట్ నుంచి కూడా మనం అలాంటి ఇన్నోవేషన్స్ గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ చేయొచ్చు. అలా చేసిన ప్లాస్టిక్ అనే ఒక ఇన్నోవేషన్ గురించి అండ్ దాన్ని తయారు చేసిన ఒక ధీరా టీమ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కదా. అయితే యాక్చువల్గా అండి ఈ ప్లాస్టిక్ అనే దాని టార్గెట్ ఏంటంటే మనం తాగే నీటిలో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ని అది రిమూవ్ చేస్తుందన్నమాట. యాక్చువల్గా మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటో మనందరికీ తెలుసు కదా. ఇవి మన కంటికి కనిపించినంత చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్. సో మన వాటర్లోకి చాలా ఈజీగా చేరిపోతాయి. వాటర్ని చూస్తే మనకి క్లీన్గానే ఉంటుంది కానీ కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రీ అని మనం చెప్పలేమన్నమాట. సో ఒక ముగ్గురు యంగ్స్టర్స్ అరియానా, అవ్యానా అండ్ వివాన్, వీళ్ళు ముగ్గురు కలిసి సైన్స్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు ఒకసారి ఏం చేశారు అంటే తెలుసుకున్నారన్నమాట. యాక్చువల్గా ఎలా తెలుసుకున్నారు అంటే ఒకసారి ఒక రూరల్ కమ్యూనిటీకి వెళ్ళారండి. సో అక్కడ ఒక బాబు ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఉన్న వాటర్ని తాగుతూ కనిపించాడనమాట. సో అప్పుడు వాళ్ళకు ఒక థాట్ వచ్చింది, మనం ఈ కమ్యూనిటీకి ఏమన్నా ఒక సింపుల్ సొల్యూషన్ ఇవ్వగలమా అని చెప్పేసి. అదే తర్వాత గ్లోబల్ ఇన్నోవేషన్గా మారిందట. దాని గురించి మనం ఇంకా బోలెడన్న విషయాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఏ1 ఎక్స్ప్రెస్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా. నేను మీ ఆర్జే శృతి.

మా ఇంటి బంగారం సినిమా నుంచి చిన్మయ్య శ్రీపాద పాడిన పాట అయితే వినేశారు. 141 క్రాస్ అయిపోయి 47 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో ఈరోజు మన షోలో మన ధీరా టీమ్కి అంటే అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా అండ్ వివాన్ చౌచార్య వీళ్ళకి ఒక రూరల్ ఏరియాలో ఒక ప్రాబ్లం కనపడింది అన్నమాట. ఏంటంటే అక్కడ వాళ్ళకి తాగే వాటర్లో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి కలుస్తున్నాయి. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టాలి అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అయితే అది ఆ సొల్యూషన్ ఎలా ఉండాలంటే తక్కువ ఖర్చుతో ఉండాలండి, బయోడిగ్రేడబుల్ అయి ఉండాలి అండ్ మళ్ళీ అది దొరికే వస్తువు అయి ఉండాలి వాళ్ళకి, అంతే కదా, మళ్ళీ వాళ్ళు ఎఫోర్డబుల్ అయి ఉండాలన్నమాట. అండ్ ఇలా మన ధీరా టీమ్ ఏం చేశారంటే చింతపండు గింజల మీద ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారట. మరి ఎందుకు అసలు చింతపండు గింజల్ని వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయానికి వచ్చేస్తే, ఆ గింజల పౌడర్ మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ని అంతా కూడా ఒక దగ్గర

దగ్గరికి చేర్చి చిన్న చిన్న గడ్డలుగా అవి పేర్చడానికి తయారు చేస్తా యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది అనమాట చింతగింజల పౌడర్ అనేది. సో అంటే మనకు కనిపించని చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ అన్నిటినీ కూడా క్లంప్స్ లాగా మార్చేస్తుంది. ఇక్కడ ఇంకొక ఫెంటాస్టిక్ పాయింట్ ఏంటో తెలుసా, ఈ ఈ ప్రాసెస్ అంతటికీ కూడా అంటే ఇలా చేయడానికి అంతటికీ కూడా ఎలక్ట్రిసిటీ అనేది అసలు అవసరం లేదు. ఎక్స్పెన్సివ్గా ఉండే ఫిల్ట్రేషన్ మెషినరీ అనేది అక్కర్లేదు. సో ఇవన్నీ కూడా లేకుండానే ఈ డిజైన్ని తయారు చేశారు, ఇలాంటి ఒక సొల్యూషన్ డిజైన్ తయారు చేశారన్నమాట. అంటే ఇప్పుడు మనం వేస్ట్ అనుకున్న అంటే మన కిచెన్లో వేస్ట్ అనుకున్న చింతపండు గింజల పౌడర్ని వాటర్ క్లీనింగ్ ఇన్నోవేషన్కి తయారు చేశారన్నమాట, ఒక కొత్త మెటీరియల్ లాగా. సో ఇంతకీ ఈ ప్లాస్టిక్ అనేది ఎలా పనిచేస్తుంది మీకు ఆ డౌట్ వచ్చిందా, వస్తే అక్కడే ఆగండి, నేను అది కూడా చెప్తా. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: సందడే సందడి, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

గిబ్రిన్ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేష్ అయ్యర్ పాడిన సాంగ్ అయితే విన్నారు, రామజోగే శాస్త్రి గారి లిరిక్. సో మరి మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో ప్లాస్టిక్ అనే ఒక ఇన్నోవేషన్ అసలు ఎలా వర్క్ అవుతుంది, ఇదే కదా మన డౌట్. సింపుల్ అండి, ఏమీ లేదు. ఒక కంటైనర్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్న వాటర్ ఉంది, దానిలో ప్లాస్టిక్ పౌడర్ యాడ్ చేస్తారు. ఆ పౌడర్ ఆ వాటర్లో కలిసిపోయి ఆ మైక్రో ప్లాస్టిక్స్తో ఇంట్రాక్ట్ అయ్యి వాటిని చిన్న చిన్న క్లంప్స్లా చేస్తుంది. తర్వాత ఒక హ్యాండిల్డ్ మ్యాగ్నెట్తో వాటిని అట్రాక్ట్ చేసి వాటర్ నుంచి తీసేస్తారు బయటికి. అంతే, చెప్పడానికి సింపుల్ కాన్సెప్ట్లా ఉన్న ఈ ప్రాసెస్లో సైన్స్ ఉంది, ఎక్స్పెరిమెంటింగ్ ఉంది, టెస్టింగ్ ఉంది, ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ ఐడియా క్లాస్ రూమ్ ప్రాజెక్ట్గా ఆగిపోకుండా వేరే స్కూల్స్లో డెమోస్గా వర్క్షాప్స్లా కూడా తీసుకెళ్లారనమాట. సో ద ఎర్త్ ప్రైజ్ ప్రకారం మన ధీరా టీమ్, అరియానా, అవ్యానా అండ్ వివాన్, వీళ్ళ వర్క్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ అండ్ టీచర్స్కి కూడా అందిందట. సో తెలుసా, అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్, వరుణ్ డాక్టర్ సినిమా నుంచి అనిరుద్ రవిచంద్ర పైన సాంగ్ అయితే వినేశారు. సో మరి 2026లో ద ఎర్త్ ప్రైజ్ అనే ఇంటర్నేషనల్ యూత్ ఎన్విరాన్మెంటల్ కాంపిటీషన్లో మనం ఈరోజు మాట్లాడుకున్న ధీరా టీమ్ ఇన్నోవేషన్ ప్లాస్టిక్ ఏషియా విన్నర్ తెలుసా, అండ్ మేలో వీళ్ళని గ్లోబల్ విన్నర్స్గా కూడా అనౌన్స్ చేశారు. అండ్ ఇక ద ఎర్త్ ప్రైజ్లో ఇది విన్ అయిన ఫస్ట్ ఇండియన్ టీమ్ కూడా మన అరియానా, అవ్యానా అండ్ వివాన్ టీమే. అలా వీళ్ళు హిస్టరీ క్రియేట్ చేశారు. అండ్ ఈ స్టోరీలో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంటే ఈరోజు మన ధీరాలో ఏదైతే ఒక స్టోరీ గురించి మాట్లాడుకున్నామో ఇన్నోవేషన్ గురించి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా, వీళ్ళు అచీవ్ చేసిన ఏదైతే అవార్డు ఉందో అది కాదు, వాళ్ళు ప్రాబ్లమ్ని చూసిన విధానం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మెయిన్ పాయింట్ అనమాట మనం ఇవాళ స్టోరీకి. అండ్ అందరూ ప్రాబ్లమ్స్ చూస్తారు, బట్ ఒక్కరు మాత్రమే దీన్ని నేను ఎలా సాల్వ్ చేయగలను అని ఆలోచిస్తారు. చూసారా, వాళ్ళే అసలైన ధీర. వాళ్ళ మైండ్ సెట్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అనమాట ఇవాళ స్టోరీకి. ఎందుకంటే వాళ్ళ పెద్ద ఏజ్ వాళ్ళు కాకపోయినా వాళ్ళలో క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో అది సొల్యూషన్ కోసం ప్రయత్నం చేసేలా చేసిందనమాట. అది అసలు మ్యాటర్. సో మై డియర్ ధీరాస్, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక మంచి ఐడియా రావాలంటే పెద్ద వయసే ఉండక్కర్లేదు. ఒక చిన్న థాట్, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న ప్రయత్నం, ఇవి కూడా ఒక పెద్ద మార్పును తీసుకురాగలవు. ఓకేనా? సో ఆలోచించండి. ఓకే, ఇది ఇవాళ ధీరా. మరి ప్రాబ్లం చూసే మైండ్ కాదు, కావాల్సింది సొల్యూషన్స్ని వెతికే మైండ్ అనమాట. దానికోసం ప్రయత్నించండి. ఓకే, రైట్ నౌ మీ అందుకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్, నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:32 అయిపోయింది అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం వచ్చేసాం సండే సండే గేమ్ షో టైమ్ లోకి. ఎస్, సో మరి అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నా అండ్ ఆల్సో ఇక్కడ చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, మోహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామ్ దాసు, కృపాచారి, అనిత, సాయివర్షిత్, సాయి రిక్ విత్ మెసేజ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్, సందరే సందరికి స్వాగతం అంటూ. ఓకే, సో మా నెక్స్ట్ మెసేజ్, వెల్కమ్ టు సందరే సందరి అన్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అండ్ మూసాపేట

గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెరసి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ సక్కుబాయ్. బాగున్నారా మేడం అట? ఎస్, ఐమ్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, చంద్రదేశ్ అందరికీ స్వాగతం, సుస్వాగతం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. ఓకే సో మరి అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తాను. అండ్ ఆల్సో వనపర్తి జిల్లా నుంచి, ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డాక్టర్ డి గోవర్ధన్ రావు, ఇంద్ర భాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్. ఓకే సో మరి పుస్తకం అని పంపించారు, నేనేమి అడగకుండానే. అచ్చో, ఎనీవేస్ హాయ్ అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్, హలో అండి. నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం నుంచి శుభ మధ్యాహ్నం అంటున్నారు. అండ్ పెడన జోగానంద్ రోకాల నుంచి అప్పల్ రాజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వెల్కమ్ టు సండే సండే అంటున్నారు. అండ్ నెక్స్ట్ గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి బావా బావా సాంగ్ సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ శృతిజీ అంటూ ఆచారిపేట విలేజ్ వినయ్, శ్రీదేవి, ప్రవీణ మెసేజ్ చేశారు. హలో, హౌ ఆర్ యూ, దిస్ ఇస్ సురేష్ ఫ్రమ్ పెనకచెర్ల డ్యామ్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ సురేష్. అండ్ నెక్స్ట్ వై గోపి పాటిబండ్ల, హాయ్ శృతి గారు బాగున్నారా అంటున్నారు. అండ్ పార్ష నంద్యాల ప్రోగ్రామ్కి స్వాగతం అంటున్నారు. ఓకే, అందరికీ కూడా వన్స్ అగైన్ అ వెరీ వెరీ వెరీ హార్టీ వెల్కమ్. సో మన ఈ గేమ్ షోలోకి. సో ఏంటి మ్యాటర్, ఏంటి ఈరోజు సంగతులు? మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. సో మరి ఉన్నాయి క్వశ్చన్స్, ఉన్నాయి, బట్ దానికన్నా ముందు ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకటి ఉందండి, అది మూలన ఉంటే, అంటే దాని కడుపు నిండకపోతే మాత్రం ఒక మూల ఉండి అలా పడుకొని ఉంటుంది, ఒకవేళ కడుపు నిండితే మాత్రం లేచి నిలబడుతుంది, ఏంటది? కడుపు నిండగానే లేచి నిలబడేది ఏమిటి? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన నెంబర్ తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ 8662488114, ఈ నెంబర్కి పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్. మరి శృతి వస్తే నానిపాట రావాలి కదా. సో మీ అందరి కోసం మజ్ను సినిమా నుంచి శృతి సురేష్ అని పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. గోపి సుందర్ గారి మ్యూజిక్ డైరెక్షన్, శ్రీమణి గారి లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

కపిల్ కపిల్ అని పాడిన సాంగ్ అయితే వినేశారు ఈగల్ సినిమా నుంచి. 2:43 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్కి, ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ అయితే చాలానే వచ్చాయి. బట్ ఎవరెవరు ఏమేమి పంపించారు అనే విషయానికి వస్తే, భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల నుంచి, ఓకే శృతి గారు అంటూ ఒక నమస్తే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి నెక్స్ట్ మెసేజ్, శుభ మధ్యాహ్నం అంటూ ఆదోని మెసేజ్ చేశారు. మరి ఆదోని పేరా లేకపోతే ఏంటి అనేది నాకు ఐడియా లేదు. ఎనీవేస్ ఇంకేమీ లేదు, ప్రశ్నలు సమాధానాలు అలాంటివి ఏమీ లేవన్నమాట. జస్ట్ ఇది మాత్రం వచ్చింది మెసేజ్. అండ్ నెక్స్ట్ పెడని జోగానంద్రోకాల నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్గా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. ఓకే సో మరి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలుక అంటున్నారు. సరే అయితే నేనేం చెప్తానంటే, ఈరోజు నా ఈ క్వశ్చన్కి ఆన్సర్ జంతువు కాదు. ఓకేనా, ఇప్పుడు ఆలోచించండి నరేష్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ అండి ఆర్జశ్రుతి గారు, ఈరోజు నుంచి వివిధ భారతి మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు మీ మాటలు, మీరు వేస్తున్న పాటలు వింటుంటే మాకు చెప్పలేనంత హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరత్నం గారు, వింజమూరు నెల్లూరు నుంచి. ఓకే, ఈరోజు నుంచి నెల్లూరు సింహపురి ఎఫ్ఎం 102.7 నుంచి మార్నింగ్ 10 to 5 వివిధ భారతి విజయవాడ ఇస్తున్నారు. అవునా, రిలే చక్కగా వినేసి ఎంజాయ్ చేసేసేయండి విజయవాడ స్టేషన్ని. ఓకేనా, అండ్ ఆల్సో మీకు కుదిరితే క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించండి, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం మేము కూడా. ఓకే, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఓకే ఒకడు చాప అంటున్నారు. ఓకే, చాప కూడా కాదు. ఇంకేమై ఉండొచ్చు, కడుపు నిండగానే లేచి నిలబడేది. నేను జంతువు కాదన్నాను, చాప కాదన్నాను, ఇంకా ఏమై ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మెసేజ్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్గా పంపించారు. అండ్ నెక్స్ట్ ఆచార్యపేట విలేజ్ నుంచి వినయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి శుభ మధ్యాహ్నం మేడం గారు అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. నెక్స్ట్ గోల్లకాంతొడి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత ఆన్సర్ మ్యాన్ అట. ఓకే, అంతే కదా, మనిషి కడుపు నిండగానే లేచి నిలబడతారు, లేదంటే నెట్టడం నీరసం వచ్చి అలా బెడ్డకేస్తారు. బట్ కానీ ఇది కాదు నా ఆన్సర్. కడుపు నిండగానే లేచి నిలబడుతుంది అంటే ఆన్సర్ మ్యాన్ కాదు. ఇంకేమై ఉండొచ్చు, మీరు ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ అండ్ శ్యామల కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సూర్యకుమారి పాలకొల్లు నుంచి బుడగా అంటున్నారు. ఓకే, ఊదితోనే అది బుడగలా కనపడుతుంది కాబట్టి మీరు అలా అంటారు, అంతేనా? ఓకే, కొంచెం దగ్గరగా ఉన్నారు మీరు, బట్ అది కూడా కాదు, ఇంకా కూడా ఉన్నాయి. సో అది ఆలోచించండి మీరు. ఓకేనా, సో నెక్స్ట్ మెసేజ్ అయితే మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి చెట్టు అంటున్నారు. ఇది ఎలా చెప్పమా, ఆ కడుపు నిండగానే లేచి నిలబడేది చెట్ట అంటే అప్పుడు దాకా అది అలా పడుకుంటుందా ఏంటండి నేల మీద? అది ఇంపాసిబుల్ కదా, ఎలా కుదురుతుంది అది? ఎనీవేస్ నెక్స్ట్ అయితే అనంతపురం నుంచి నవోదయ కాల్ నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఐఎమ్ బి అఖ్తర్ వాలిభాష మెసేజ్ చేశారు. బెలూన్ అంటూ, నో నో నో నో, బెలూన్ కూడా కాదు. ఇంకోటి కూడా ఉంది, అదేంటో మరి నాకు చెప్పండి. ఓకే, సో మరి శృతి గొంతు టిక్ టిక్ అంటుంది అనమాట, ఇవాళ కొంచెం అటు ఇటుగా ఉంది. ఎనీవేస్ శుభ మధ్యాహ్నం మేడం వచ్చింది. మన మేడం శృతి ప్రశ్నలతో పోగొడుతుంది మతి, సమాధానాలు చెబితే పెరుగుతుంది, మన ఖ్యాతి లేకుంటే మనది అతోగతి. అజ్జజో, మహమ్మద్ ఇనాయతుల్లా భానిపేట గ్రామం కామారెడ్డి జిల్లా ఆన్సర్ బ్యాగ్ అంటున్నారు. ఓకే, నాకు ఒక్క నిమిషం మీ మెసేజ్ చదవగానే అయ్యో చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి అండ్ సౌందర్య మధ్య కాన్వర్జేషన్ గుర్తొచ్చిందండి, సూపర్ అసలు. ఎనీవేస్ దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఆచారిపేట విలేజ్ నుంచి వీరమ్మ అండ్ దేవాంశిక రిషిధర్ వరలక్ష్మి సువర్ణ

ఓకే, సంచి అంటున్నారు. ఎనీవేస్, నెక్స్ట్ కన్నయ్య, మామిగుంటపల్లి నుంచి, విలేజ్ అనమాట, ఐరాల మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్

మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి. ఓకే, ఇదేంటి విచిత్రంగా ఉంది ఆన్సర్. ఎలుక నుంచి మొత్తానికి ఎక్కడికి వచ్చారు గజిడ్ అంటే ఏమిటండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం గారు. ప్రసాదు ఓ ప్రసాదు పాటతో మొదలై మెగాస్టార్ చిరంజీవి అందరి వాడు పుట్టినరోజు శుభాకాంక్షలతో, అలాగే అందరి గుండెల్లో ఆహాహాహాహా, ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్గా ఉంటుందని సందరేస్ అందరికీ స్వాగతం అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్. ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ అండి. మీది కూడా ఇంత పెద్ద మెసేజ్లో మీ ఆన్సర్ వెతుక్కోవడానికి నాకు టైం పట్టేసింది. ఎనీవేస్, కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి కొల్లపరి నుంచి. మౌలాలి సైకిల్ ట్యూబ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, హాయ్ శృతి గారు శుభ మధ్యాహ్నం అంటూ బెలూన్ అని పంపించారు. నెక్స్ట్ తెలీదు ఆన్సర్ ఎంత బాగా పంపారు అసలు. టెంపోరా ఫ్రమ్ మల్లారం విలేజ్ మధుర మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ, తెలీదు అనే ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మెసేజ్, కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుపుతులు బుచ్చయ్య గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి పంపించారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. పాషా నంద్యాల నుంచి, ఏంటిది ముసలి పుడతానా అంటే ఏమిటో ఈ పదానికి అర్థం. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, ఓకే, టూ ఆన్సర్స్ పంపారు కదండి, సెకండ్ ఆన్సర్ రైట్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నంద్యాల జిల్లా భానుముకల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అబ్బాబ్బాబ్బాబ్బా వేసారుగా నాకు, వింటే చిత్రగారి పాటనే వినాలి, వింటే శృతి గారి మాటలే వినాలి అట. అయ్యబాబో, నాకు అసలు అన్నమే అక్కర్లేదు ఈరోజు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. అండ్ ఎన్ వెంకటరమణయ్య గారు, ఓకే, సూళ్ళూరుపేట నుంచి ట్యూబ్ అంటున్నారు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. మరి మీరైతే ఏం చెప్తారు? కడుపు నిండగానే లేచి నిలబడుతుంది, కడుపు నిండకపోతే మాత్రం ఒక మూల అలా పడుంటుంది అంతే, ఏమిటది? మీరు నాకు మెసేజ్ చేయండి రైట్ నౌ. మీ అందరి కోసం బావగారు బావునారా సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మరి నెక్స్ట్ మెసేజ్ అయితే నగీష్ అండ్ దేవాంగ్రి కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ట్యూబ్ గాలి కొట్టగానే లేస్తుంది అంటూ కర్నూలు నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు. మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గాలి అంటున్నారు. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయవాడ శృతి సీత జేస్వియా. ఓకే, సో రైట్ ఆన్సర్ పంపించారు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే జేరుపోతల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ తలంపాడు గ్రామం నుంచి గొడుగు అనుకుంటున్నాము అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి విజయవాడ నుంచి పంపించారనమాట. అండ్ ఓకే ఓకే, నెక్స్ట్ మెసేజ్ కిషోర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ పార్ష నంద్యాల నుంచి హలో అంటున్నారు. హాయ్ పార్ష. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ నుంచి గోనిగండ్ల గ్రామం నుంచి అనమాట లక్ష్మీ దేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి అంజుమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అంబరిల్లా అంటున్నారు. అండ్ మున్నమ్మ పెద్దపరియ తిరుపతి జిల్లా.

నుంచి ఏంటి వాటర్ బాటిల్ అట, అయ్యబాబోయ్ వాటర్ బాటిల్ ఏదో అయిందండి అసలు. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెన్న జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు. అండ్ ఇంత హుషారైన పాటేస్తే ఇక్కడ డాన్స్ చేయకుండా ఎలా ఉండగలం అట. ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాకు తెలుసు అట, ఇంతకు తెలియదు అన్నారు ఇప్పుడు తెలుసు అంటున్నారు టెంపోరావు గారు ఫ్రమ్ మల్లారం విలేజ్. ఓకే తెలిస్తే మీ దగ్గర పెట్టేసుకోండి, మాకెందుకు పంపించడం అనవసరంగా ఏమంటారు. ఎనీవేస్ నెక్స్ట్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య గారు ఆండాళి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే అని చెప్పేసి కైట్ అట, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ క్వశ్చన్ విన్లే సారీ అంటున్నారు రాహుల్ రెడ్డి అనంతపురం నుంచి. అండ్ నెక్స్ట్ ఓకే వేటపాలెం నుంచి అనమాట రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే గోనె సంచి. ఓకే ఇది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, మరి ఈరోజు చిరు బర్త్డే కదా, మన చిరు మా ఆయన చేసిన సినిమాలో ఒక సినిమాలో డిటెక్టివ్గా యాక్ట్ చేశారు, అది ఏ సినిమా, ఆ సినిమా పేరేంటి నాకు మెసేజ్ చేయండి 8662488141కి. రైట్ నో మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 3:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ కూడా వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. సెప్టెంబరు తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా బాబాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఆర్డీ క్లస్టర్ సమావేశంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. యువత భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ది ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యుత్తు రంగ సంస్థల్లో ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ అన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎలాంటి వదంతులను నమ్మొద్దని సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ఎవరైనా మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాష్టం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ తన కుటుంబ సభ్యులు, కూటమి నేతలతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని తన నివాసంలో మంత్రి సవిత మహాగణపతి హోమాలు, వరుణయాగం నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాలలో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు 34 కోట్లతో అత్యాధునిక సాంకేతికత కలిగిన అగ్నిమాపక వాహనాన్ని ఈరోజు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య జెండా ఊపి ప్రారంభించారు. మా ఇల్లు, మా కుటుంబం, మన జిల్లా పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నడియాదేవి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం ఓబయ్య కాలనీలో నిర్వహించిన స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని తడి పొడి చెత్త వర్గీకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమని, ప్రభుత్వ ఆశయాలను సాధించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గిజ్జి ఈశ్వరి పేర్కొన్నారు. కన్నులు హాలహర్వి మండల కేంద్రమైన హాలహర్వి శివారులో వెలసిన ఛత్రగుడి ఆంజనేయస్వామి ఆలయంలో ఈరోజు శ్రావణమాసం 2వ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య మెక్కకే వేదికగా జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 101 పరుగుల కీలక ఆధీనంలో కొనసాగుతోంది.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో. మన స్టూడియోలో టైం 3:04 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ అర్జు శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్, మన మెగాస్టార్ చిరు డిటెక్టివ్ గా యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? అసలు వచ్చాయి కదా ఆన్సర్లు, టకా టకా టకా టకా వచ్చేసాయి. పడింది జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు పంపించారు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ అని ఒకటి, అమ్మయ్య అని ఒకటి, ఇవ్వటం అనేది ఎవరు ఏంటి ఎక్కడి నుంచి అయితే తెలియదు కానీ 1, 2, 3, 4, 5, 6, 7 నవ్వులు అయితే వచ్చినాయి. నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి యశోద రైట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు మాత్రం ఓకే, చాణక్య శపథం అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్, శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ట్ నుంచి అయితే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మృగరాజు అంటున్నారు, డిటెక్టివా అండి ఇందులో. నెక్స్ట్ పార్షా నంద్యాల, ఖైదీ నంబర్ 150 అట, నో నో నో. నెక్స్ట్ పోలవరం జిల్లా లింగంపల్లి నుంచి డేవిడ్ శ్యామ్లా శాంతిప్రియ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కొల్లాపూర్ నుంచి సోనీ రైట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధపట్ట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ కర్నూలు నుంచి వెంకటేష్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, కొల్లిపారి నుంచి మౌలాలి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అండ్ నెక్స్ట్ ఎన్ వెంకటరమణయ్య సూళ్లూరుపేట నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు శారద, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ అనంతపురం నవోదయ కాలనీ నుంచి అయాన్ బీర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, భద్రేశ్వర్ చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల నుంచి. నేను ఓన్లీ సినిమా పేరే అడిగితే అందులో పాట కూడా పంపారు నాకు, వెరీ నైస్ అండి. అండ్ మీ ఆన్సర్ కూడా కరెక్టే. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కిషోర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రామళ్ళకోట నుంచి దుబాయ్ పాషా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ అయితే తరాలపల్లి నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ కోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ అనంతపురం మస్తాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పుట్టపాకు బిర్యాలి తిరుమలయ్య అండ్ ఆండాళ్ళు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. మూసాపేట నుంచి నరేష్ మాత్రం మోసగాడులోకి వచ్చారు, మృగరాజు నుంచి కాదు. నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మున్నెమ్మ ఇంకా పెద్దపరియ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, తిరుపతి జిల్లా నుంచి ఓకే. నెక్స్ట్ మెసేజ్, గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిదమస్తానరావు, దామర్ల పదమస్తానరావు నమస్తే అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనంజయ్ గారు సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్. అండ్ కిట్టు పూలకంపాడ ఏమిటో మరి, ఇది కొంచెం నాకు కన్ఫ్యూజన్గా ఉంది మీ పేరు, ఐ మీన్ మీ ఊరి పేరు. కిట్టు వీలైతే కొంచెం సరిగ్గా పంపించవా. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న గారు అండ్ శివగంగ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, పార్షా నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవెలకుంట్ల రైట్ ఆన్సర్. అస్సలు ఎందుకండి క్లూ మీకు, ఎంత బాగా చక్కగా రైట్ ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి, బట్ స్టిల్ నేను క్లూ ఇస్తాను. పాండ్, జేమ్స్ పాండ్ అనే పేరుతో ఉంటారనమాట ఆ సినిమాలో. సో డిటెక్టివ్గా యాక్ట్ చేసిన సినిమా, మన మెగాస్టార్ చిరు డిటెక్టివ్గా యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? ఈ పాండ్, జేమ్స్ పాండ్, పాండు రంగారావు అసలు పేరు అనమాట, బట్ పాండ్ జేమ్స్ పాండ్ అంటూ అది సంగతి. అండ్ ఆ సినిమాలో సుహాసిని గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అది. సో ఇంకెందుకు ఆలస్యం, ఒక ఈ క్లూలు కనుక పడితే దాన్ని మెసేజ్లో పెడితే అలా నాకు వచ్చి చేరిపోతుంది. సో అలా వచ్చి చేరాలని నేను కోరుకున్నా, బట్ రైట్ ఆన్సర్ కోసం అయితే. బట్ నా మీ అందరి కోసం ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

వంద స్పీడ్ లో సాంగ్ అయితే వినేశారు. 3:12 క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ నెక్స్ట్ మనకి రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా ఆదరణ మండలం నుంచి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ రామనగర్ బొడ్డుబాలి సుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్. మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి వచ్చారండి రైట్ ఆన్సర్ లోకి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మధుప్రసాద్ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా పంపించేశారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, సో వెంకటరమణయ్య గారు సూళ్లూరుపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. ఓకే, జయం భాష అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. గోర్లకాంతోటి పాతింటి ఎల్లప్ప అండ్ సుమలత రమేష్ బాబు జయమ్మ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇందిరమ్మ సరళసాగర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎంఎఫ్ఎస్ సర్దార్ చంట బాయ్ అంటూ పంపించేశారు. ఓకే, నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్ చంట బాయ్. నెక్స్ట్ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ వివిద్ భారతి ఎఫ్ఎం అంటూ పంపించారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. సో మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ మెసేజ్ అయితే దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ గూఢచారి

0: నెంబర్ వన్ జండబ్బాయ్ అట. నెక్స్ట్ సీను ఐరాల్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే సుబ్రహ్మణ్యచారి గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నల్గొండ శివాజీ ఇంకా మాధవి రైట్ ఆన్సర్ పంపించారు. సో చంటబ్బాయి అనమాట మన పాండ్ జేమ్స్ పాండ్ పాండురంగారు. సో అదండి సంగతి, నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా. మరి నెక్స్ట్ అయితే ఆ సినిమా నుంచి మీకోసం అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను ఈ పాట ప్లే చేస్తా. బట్ బిఫోర్ టు దాట్ మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు మనకి చిరు మూవీస్ అనగానే అసలు ఒక గూస్ బంప్లా వచ్చేస్తుంది కదా. అయితే మీకు చిరంజీవి గారు యాక్ట్ చేసిన మూవీస్లో ఏం బాగా నచ్చుతుంది? ఆయన స్టైల్, మాస్, గ్రేస్, క్లాస్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ సాంగ్స్, ఇలా ఎన్నున్నాయి చెప్పండి. సో అందులో ఏం నచ్చుతుంది మీకు చిరంజీవి గారి మూవీస్లో, అండ్ ఏ సినిమా మీ ఫేవరెట్ సినిమా, ఇది కూడా నాకు పంపించండి. ఓకే సో మరి రైట్ నౌ మీ అందరి కోసం అయితే ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే ఉంది. ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్, చంటబ్బాయి సినిమా నుంచి ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. క్వశ్చన్ గుర్తుంది కదా మీకు చిరంజీవి గారి మూవీస్లో చిరులో ఏం బాగా నచ్చుతుంది, అండ్ ఆయన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి, అది పంపించేసేయండి. ఓకే స్టే ట్యూన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
5: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
3: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: నిచ్చిన విజేతను.
1: బడ్లపూడి ఇడ్లీ పోటీలో ఓడిపోయిన విజేతవా.
0: మాస్కో డిస్కో ఒలింపిక్స్ లో కాస్కో మన్న రాజునే, మగ మహారాజునే.
1: మంగళగిరిలో మహిళా మండలి అధ్యక్షతకి అర్హత ఉన్న మగువరాజువా, మగ మహారాజు.

విద్యాసాగర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మనో అండ్ చిత్ర పైన లవ్లీ సాంగ్ వినేశారు భువనచంద్ర గారి లిరిక్. మరి ముగ్గురు మనగాళ్ళు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 3:25 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడే షో టైం. సో మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి నెక్స్ట్ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ శృతి గారు అంటూ. హాయ్ మురళి గారు. నెక్స్ట్ ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నరేష్ గారు అయితే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. మరి చిరు మూవీస్ లో మీకు బాగా నచ్చేది, చిరులో బాగా నచ్చేది ఏంటి, అండ్ ఆల్సో ఆయన సినిమాల్లో యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా ఫేవరెట్ సినిమా ఏంటి అని అడిగాను కదా. సో ఇంద్రా అంటున్నారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఇంతకటి క్వశ్చన్కి ఆన్సర్ పంపించారా లేకపోతే ఇప్పటి క్వశ్చన్కి పంపించారా, చంటబ్బాయి అంటున్నారు. ఎనీవేస్ రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆయన మూవీస్లో డైలాగ్ డెలివరీ బాగా నచ్చుతుందిట, అండ్ ఖైదీ సినిమా ఆయన ఫేవరెట్ సినిమా అట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఠాగూర్ అండ్ ఇంద్రా మా ఫేవరెట్ మూవీస్ అంటూ కిట్టు పులకంపాడు నుంచి మెసేజ్ చేశారు. ఓకే మధు ఫ్రమ్ కోవెలకుంట్ల ఖైదీ అంటున్నారు. అండ్ పెడన జోగానందరావు కాల నుంచి అప్పల్ రాజు గారు, డాన్స్ ఫైన్స్ అండ్ కామెడీ టైమింగ్, నాకు బాగా నచ్చిన సినిమా అత్తకేముడు అమ్మాయికి మొగుడు అట. ఓహో సూపర్ అండి. నెక్స్ట్ ఠాగూర్ అంటున్నారు, అలాగే డైలాగ్ డెలివరీ బాగా ఇష్టం అంట. రాజేష్, అంబిక, ప్రేమ్, సాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్, మహారాష్ట్ర నుంచి మెసేజ్. ఖైదీ నెంబర్ 786 మా ఫేవరెట్ మూవీ అంటూ కాజ్ ఓకే తరాలపల్లి నుంచి ఓకే జేరుపుత్ర బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, శంకర్ దాదా MBBS అంటూ మెసేజ్ చేశారు. ఎనీవేస్ ఆత్మకూరు నుంచి మహబూబ్ అండ్ కలీం అన్నీ అండి, అండ్ స్పెషల్లీ ఇంద్రా అండి అంటున్నారు. ఓకే నెక్స్ట్ మెసేజ్ మధుప్రసాద్ తలంపాడు గ్రామం నుంచి, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అండ్ ఆల్సో ఠాగూర్ అని మెసేజ్ చేశారు. అండ్ దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి చాలా చాలా సినిమాలు పంపించారు, అండ్ అన్ని ఖైదీ, పసివాడి ప్రాణం ఇలా లిస్ట్ అయితే ఉంది, ఇంద్రా స్టాలిన్ ఇంకా చాలా ఉన్నాయట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ మెసేజ్కి. అండ్ మరి మరి చిరులో మీకు నచ్చేది ఏంటో చెప్పట్లేదు మీరు అందరూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే గౌస్ ఫ్రమ్ అనంతపురం, ఫస్ట్గా యాక్షన్ ఇష్టం బాగా అంటూ మెసేజ్ చేశారు. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి మెసేజ్, గ్యాంగ్ లీడర్ సినిమా చాలా బాగుంటుంది అండ్ చిరంజీవి గారి ఎంట్రీ అదిరిపోతుందంత అన్నట్టు మెసేజ్ చేశారనమాట. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ అయితే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్, జగదేకివరుడు, అతిలోక సుందరి ఫేవరెట్ సినిమా అట, అండ్ అల్లుడా మజాక, గ్యాంగ్ లీడర్ ఇవన్నీ కూడా డాన్స్ అండ్ కామెడీ అండ్ డైలాగ్స్ చాలా ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ బండారుపల్లి నుంచి గడ్డ మంకయ్య గారు, విజేత సినిమా ఇష్టంట. అండ్ నెక్స్ట్ కన్నయ్య మామిడిగుంటపల్లి నుంచి మెసేజ్ అనమాట, అండ్ ఇంద్రసేనారెడ్డి నాకు బాగా నచ్చిన సినిమా. ఓకే ఇంద్రా సినిమానా, వెరీ నైస్. నెక్స్ట్ అనంతపురం నుంచి అంజుమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హిట్లర్, HITLER హిట్లర్. ఓకే వెరీ నైస్. నెక్స్ట్ మెసేజ్ సూళ్ళూరుపేట నుంచి వెంకటరమణ, నాకు చిరు నటించిన మూవీస్లో ఆపద్ బాంధవుడు అంటే చాలా ఇష్టం, అండ్ ఆల్సో స్వయం కృషి కూడా బాగా ఇష్టం.

డాన్స్ అండ్ సెంటిమెంట్ కామెడీ ఇలాంటివన్నీ ఇష్టం చిరుగులు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, మస్తాన్ ఫ్యామిలీ ఆన్సర్ స్నేహం కోసం, వెరీ నైస్, ఫ్రెండ్షిప్ మీద బ్యూటిఫుల్ మూవీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, స్వయం కృషి అండ్ ఆల్సో చాలా చాలా ఉన్నాయి, స్టాలిన్ ఠాగూర్ ఇవన్నీ, డాన్స్ ఎక్స్ప్రెషన్ ఆయన చూసి చాలా నేర్చుకోవాలండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, ఓకే, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, జగదేక్వీరుడు అతిలోక సుందరి సినిమా ఫేవరెట్ అట, అండ్ చిరు గురించి చెప్పాలంటే పదాలు లేవండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ మానవత్వం కలవాళ్ళు అంటున్నారు. ఎనీవేస్, మంగళగిరి యశోద, ఓకే, చిరంజీవి గారే నాకు ఇష్టం, మూవీ బావగారు బాగున్నారా, ఓకే, నవరసాలు నవరసాలకి, ఓకే, యాక్షన్ చాలా బాగుంటుంది అన్నట్టుగా మీనింగ్ అనమాట. ఓకే, గోళకాంత్ తోటి పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇంద్రా సినిమా డైలాగ్ పంపించారు అనమాట అందులో, ఈ మొక్కను పీకామంటే పీకకు వస్తానంట. ఓకే, నెక్స్ట్ విజేత సినిమా ఇష్టంట అండ్ డాన్స్ ఇష్టంట, మహమ్మద్ ఇనాయతుల్లా గారికి భవానీపేట గ్రామం నుంచి మెసేజ్. నెక్స్ట్ మెసేజ్, శృతి గారు కామెడీ టైమింగ్లో మన శంకర శివ, ఓకే, మన శివశంకర వరప్రసాద్ గారు సూపర్ అంటూ మెసేజ్ అనమాట, కిషోర్ నంద్యాల నుంచి. అండ్ నెక్స్ట్ అయితే డిలీట్ డిలీట్ డిలీట్ ఎవరో మరి తెలియదు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే అండ్ మన పసివాడి ప్రాణం బ్రేక్ సినిమా చూస్తే ఇప్పటికీ నేను ఎమోషనల్ అయిపోతాను అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో డాన్స్ బాగా ఇష్టంట చిరంజీవి గారిది. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, స్వయం కృషి సినిమా ఇష్టంట అండ్ మరి చిరులో యాక్షన్ అండ్ డాన్స్ ఇష్టంట, వెరీ నైస్, అందరూ చాలా బాగా డాన్స్ డాన్స్ అంటున్నారు. నెక్స్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది మీ అందరికీ, దానికి ఎవరేం చెప్తారో చూస్తా. నెక్స్ట్ పోలవరం జిల్లా లింగంపల్లి నుంచి డేవిడ్ శ్యామల శాంతిప్రియ, మాకు నచ్చిన సినిమా ఠాగూర్, అందులో చిరంజీవి గారు యాక్షన్ అద్దరిపోతుంది అంతే అంటున్నారు. నెక్స్ట్ మగమహారాజు సినిమా ఇష్టంట, పుట్టపాక మిరియాల తిరుమలయ ఆండాళ్ళుకి. ఓకే, మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఠాగూర్ సినిమా ఫేవరెట్ సినిమా. పాషా నంద్యాల ఖైదీ నెంబర్ 150 అండ్ మన శంకర వరప్రసాద్ కొత్త సినిమా. నెక్స్ట్ ఏం, కొండారెడ్డి సిద్దిపట మండలం కడప జిల్లా నుంచి ఖైదీ సినిమా ఫేవరెట్ అట, నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్, శంకర్ దాదా ఎంబీ బియాస్ ఫేవరెట్ సినిమా. నెక్స్ట్ కొండవీటి దొంగ కర్నూలు నుంచి వెంకటేష్కి ఫేవరెట్ మూవీ. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ మూవీ ఎవరికంటే శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారికి ముగ్గురు మనగాళ్ళు సినిమా, నాకు కూడా ఫేవరెట్. అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ ఇష్టం మాకు అంటూ కొల్లిపల్లి నుంచి మౌలాలి మెసేజ్ చేశారు. అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి అయితే శుభలేఖ సినిమా ఇష్టంట. ఓకే, నెక్స్ట్ మెసేజ్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, జగదేక్వీరుడు అతిలోక సుందరి నా ఫేవరెట్ సినిమా అంటున్నారు. అండ్ మంగళగిరి నుంచి దామల చినిమస్థానరావు, దామల పెదమస్థానరావు, ఓకే, మధ్య మధ్యలో కాస్త ఓల్డ్ సాంగ్స్ కూడా వేస్తూ ఉండండి, అదే కదా చేస్తున్నా. అండ్ నెక్స్ట్ స్వయం కృషి మా ఫేవరెట్ సినిమా అంటున్నారు కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఓకే, చిరంజీవి గారి సినిమాల్లో మగధీరుడు, విజేత, స్వయం కృషి, ఠాగూర్ ఇవన్నీ నాకు ఇష్టం, బ్రేక్ డాన్స్తో చాలా చాలా చాలా అదరగొట్టేస్తారు, అన్ని సినిమాలు బాగుంటాయి చిరంజీవి గారివి అంటూ మెసేజ్ చేశారు. మండి నుంచి మహమ్మద్ జైనిదుని, ఇంకా స్నేహాన్ జైనిది, రౌడీ అల్లుడు చిరులో డాన్స్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్. ఓకే, ఇలా ఇలా అయితే చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, మన చిరు మూవీస్ అనగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఆయనలో ఏమిష్టం, స్టైల్, మాస్, గ్రేస్, క్లాస్, డాన్స్ ఇలా చాలా చాలా ఉంటాయి కదా, ఈ వీటిల్లో ఏది ఇష్టం, అండ్ ఆల్సో ఆయన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి అని అడిగాను అనమాట. ఒక చిన్న సాంగ్ అయితే ప్లే చేస్తాను మీకోసం, ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. ఎగ్జాక్ట్లీ ఇదే ఛానల్ మీరు వింటున్నారు. అండ్ మనము ఉన్నాం సండే సండే షోలో. సో మరి 3:36 క్రాస్ అయిపోయి 36 సెకండ్స్ అయిపోయింది. అండ్ నేను మీ ఆర్జే శృతి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ అయితే మనకి బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, చిరంజీవి గారు బ్రేక్ డాన్స్ ఇరగదీస్తారని అంటున్నారు. ఓకే, సో మరి నాసికవేణి దేశాయిపేట నుంచి చిరంజీవి గారు నటించిన సినిమాలో అడవి దొంగ సినిమా నాకు ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే ఎవరు, సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి, ఓకే స్టాలిన్ సినిమా ఇష్టంట. అండ్ నెక్స్ట్ కిట్టు పులకంపాడు నుంచి డైలాగ్స్ డాన్స్ ఫైట్స్ ఇవన్నీ నాకు ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే వేట సినిమా చాలా బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. ఎవరంటే పేరు ఎక్కడ ఉందో, ఓకే రామన్నపేట ఖమ్మం గుత్తా రవి అనుకుంటా బహుశా. మీరు మీ ఆన్సర్ పంపించేటప్పుడు మీ ఊరి పేరు మీ పేరు కూడా పంపిస్తే బాగుంటుందండి. ఎనీవేస్, కోడమూరు నుంచి నాగేళ్ళ విశ్వేశ్వరయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శరణ్ తేజ్ రఘుపతి ఈశ్వరమ్మ అందరి వాడు సినిమా ఫేవరెట్ సినిమా. నెక్స్ట్ గోపి పాటిబండ్ల, ఓకే నాకు ఖైదీ అండ్ అన్నయ్య మూవీస్ ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ ఊరకొండ నుంచి ఈశ్వరయ్య గారు, అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు మూవీ ఇష్టం అంటే అందులో కామెడీ చాలా బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సేమ్ అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు, రాక్షసుడు, రుద్రవీణ ఇవన్నీ కూడా నా ఫేవరెట్ సినిమా మూవీస్. అండ్ చిరు కళ్ళు నవ్వు మ్యాన్లీగా ఉంటాయంటూ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్. అండ్ ఫైట్స్ డాన్స్ సూపర్, ఓన్లీ చిరు నో అదర్స్ బీట్ అంటూ మెసేజ్ చేశారు. ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అంజీ సినిమా ఫేవరెట్ సినిమా అట. నెక్స్ట్ రాజేష్ రెడ్డి ఆదోని మండలం నుంచి, చిరు అంటే ఎవరికైనా ఇష్టమే మేడం అంటూ మెసేజ్. నెక్స్ట్ ఓకే ఎవరు ఇంతకి, చంద్రపూర్ ఐ మీన్ చంద్రశేఖర్ శాఖాపూర్ వనపర్తి డిస్టిక్ట్ నుంచి, స్టాలిన్ సినిమాలో, ఓకే స్టాలిన్ సినిమా ఇష్టం అనుకుంటా బహుశా. అందులో స్పెషల్లీ ఒకరికి సహాయం చేస్తూ ఇంకో ముగ్గురికి సహాయం చేయండి అనే కాన్సెప్ట్ ఉంటుంది చూసారా, అది ఇష్టంట. ఓకే, చిరంజీవి గారి సినిమాలు అన్నీ ఇష్టమే, ఆయన నవ్వే చాలు సినిమాకి అంటూ పూజారి ధనుంజయ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల పునాది రాళ్ళు సినిమా ఫేవరెట్ సినిమా అట. నెక్స్ట్ మధు కోవలకుంట్ల నుంచి, ఓకే నటనలో పేర్లో చిరు నటనలో మేరు అంటూ మెసేజ్. ఓకే కనకారావు గారు పెడ నుంచి, జగదేక్ వీడు అతిలోకి సుందరి ఫేవరెట్ సినిమా.

ఆల్సో ఆపద్ బాంధవుడు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఇంద్రా సినిమా అంటే ఇష్టం, కామెడీ కూడా చాలా ఇష్టం అంటూ జయరాం రాధ కోడుమూరు కర్నూలు డిస్టిక్ట్ నుంచి మెసేజ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి. నరసింహ ఇంకా శివగంగ, స్వయం కృషి ఫేవరెట్ సినిమా అట, ఏ పాత్రలో అయినా ఒదిగి నటిస్తారు, ఆ క్వాలిటీ మాకు చాలా ఇష్టం అంటున్నారు. అండ్ ఆపద్ బాంధవుడు, స్వయం కృషి ఇవన్నీ కూడా ఇష్టం అంటూ ఇమ్మా నేను వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ మెసేజ్. అండ్ నెక్స్ట్ అయితే శేషాద్రి రాజవరం నుంచి, ఆయన డాన్స్ సాంగ్స్ అంటే మాకు చాలా ఇష్టం అంటూ మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మై ఫేవరెట్ మూవీ ముఠా మేస్త్రి, టోటలీ ఆయన స్టైల్ వేరు అంటూ మెసేజ్. ఎవరు తెలుసా? చిరంజీవి ఫ్రమ్ తిరుపతి. సూపర్, మీ పేరు ఆయన పేరే. ఓకే నెక్స్ట్ అయితే ఓకే ఎవరంటే మహానగరంలో మాయగాడు సినిమా అట, కర్నూలు బైరాపురం నాగేశ్వరరావు గారు, మదన్ కుమార్ మెసేజ్. ఓకే అండి, అది సంగతి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వెళ్ళిపోదాం. మన స్టూడియోలో ఆల్రెడీ 3:40 క్రాస్ అయిపోయి 17 సెకండ్స్ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏమిష్టం మీకు మన మెగాస్టార్ చిరంజీవి గారిలో అంటే, డ్యాన్స్ ఇష్టం, డ్యాన్స్ ఇష్టం, డ్యాన్స్ ఇష్టం అంటూ చాలామంది చెప్పారు కదా. సో ఆయన డ్యాన్స్లో మీరు ఎప్పుడైనా ఆయన ఏదైనా స్టెప్ని ట్రై చేశారా? ఒకవేళ చేస్తే ఏది చేశారు, ఎన్నిసార్లు చేశారు, ఇవన్నీ కూడా నాకు పంపించండి. ఓకేనా, డీటెయిల్స్ పంపించండి, ఏ సినిమాలోది ఏ స్టెప్, ఎన్నిసార్లు మీరు ట్రై చేశారు. మా వల్ల ఇవంతా ఏమవుతాయి శృతి, మేము అంత డ్యాన్స్ చేయలేము అంటారా? ఒకవేళ మీకు ఏదైనా చెయ్యాలి అనిపించిందా, అంతగా ఇన్స్పైర్ చేసిన ఆ డ్యాన్స్ హుక్ స్టెప్ ఏంటి, ఏ సినిమాలోది, ఇది నాకు మీరు పంపించాల్సిన మెసేజ్ అనమాట. ఓకే, మన వాట్సాప్ నెంబర్ అయితే తెలుసు కదా, 8662488114, ఈ నెంబర్కి పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి, బాలబుగ్గా.

వీరసింహారెడ్డి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేసేసాను. సో మరి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 349 క్రాస్ అయిపోయి 50 కూడా అయిపోయింది మన టైం, 350 కూడా అయిపోయింది అనమాట. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ముసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశాను. సో చిరంజీవి గారి హిందీ సినిమా ఆజ్ కా గుండా రాజ్ కూడా నా ఫేవరెట్ సినిమా అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. సో నేను, మీరు ఆయన సినిమాలో ఏదైనా సినిమాలో సాంగ్కి స్టెప్ ట్రై చేశారా అంటే, రౌడీ అల్లుడు సినిమాలో చిలుక క్షేమమ్మ సాంగ్కి ట్రై చేశారంటూ మెసేజ్ చేశారు. బట్ నేను ఎన్నిసార్లు ట్రై చేశారో అని కూడా అన్నాను, అది మీరు పంపించలేదు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే అష్టదిగ్గజాలు మెసేజ్ అనమాట, చిన్నపల్లి గ్రామం నుంచి. ఘరానా మొగుడు సినిమాలో బంగారు కోడి పెట్ట వచ్చినండి, దీనికైతే చాలాసార్లు ఫంక్షన్లలో కష్టపడి డ్యాన్స్ చేశారట, చాలా కష్టపడ్డారండో మీరు మొత్తానికి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే నిజామాబాద్ విక్లీ బజార్ నుంచి బురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. ఇంద్రా సినిమాలో దాయి దాయి దమ్మ ఆ పాట ఉంది కదా, దానికి ట్రై చేశారట స్టెప్స్. ఓకే, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ముఠామేస్త్రిలో హాయ్ రబ్బ హాయ్ రబ్బ హాయ్ రబ్బ అనే సాంగ్ ఉంది కదా, సో దానికి అండ్ ఆల్సో ఈ పేటకునే నే మేస్త్రి ఆ పాటకి కూడా టవల్ చంకలో పెట్టుకుని మరీ చేశాను మేడం, ట్రై చేశాను చాలా బట్ కుదరలేదు అంటూ మెసేజ్ చేశారు. మొత్తానికి బాగా ఫాలో అయ్యారు పాటను మీరు. నెక్స్ట్, మా మనవరాలతో మీసాల పిల్ల ఓ మీసాల పిల్ల సాంగ్కి కలిసి డ్యాన్స్ చేశాను అంటూ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్. ఆహా, సూపర్ అండి, మీరు ఫుల్ అప్డేటెడ్ అసలు. నెక్స్ట్, హాయ్ శృతి గారు అంటూ మురళి గారు యాజ్ యూజువల్ మెసేజ్. హాయ్ అండి మురళి గారు. అండ్ నెక్స్ట్ అయితే జాబ భూమేశ్వర్ భూల్ ఓకే వెల్లుల నుంచి. ఓకే, సో మేడం నేను సరిగ్గా జవాబు పంపాను కానీ నా పేరు చదవలేదు అట. ఎందుకు చదవలేదండి, చదివాను మీరు వినలేదు అంతే. నెక్స్ట్, ఇంద్రా సినిమాలో వీణా స్టెప్ అనుకున్నా, ఇది ఖచ్చితంగా వస్తుంది అని. సో వీణా స్టెప్ ట్రై చేసి ఉంటారు చాలామంది. అండ్ ఆల్సో కర్నూలు ముజఫర్నగర్ నుంచి బైరాపురం నాగేశ్వరరావు గారు మదన్ కుమార్ కూడా ట్రై చేశారు. ఓకే, ఎన్నిసార్లు అనేది మాత్రం మీరు పంపించలేదు. ఎస్ఎఫ్ఎం ఓకే ఎస్ఎంఎస్ సర్దార్ గ్యాంగ్ లీడర్లోనే సాంగ్స్ బాలబుగ్గ సూపర్ సాంగ్స్ మేడం, ఈ సాంగ్స్ ఏంటి ఎవరైనా సరే డ్యాన్స్ చేయాల్సిందే తప్పదు మరి అట. అందుకే మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఆ సాంగ్ ప్లే చేశా. ఎనీవేస్ నెక్స్ట్, నందికొట్కూరు నుంచి అనమాట, పగడాల రోడ్డు బైరెడ్డి నగర్ కుదుష్ భాష. ఓకే, నా మెసేజ్ చదవలేదు మేడం. ఎందుకు చదవలేదు, నేను మొదటిసారి రావడం వాట్సాప్లో, నాకు ఇష్టమైన సినిమా స్నేహం కోసం, ఇప్పటికే ఎమోషనల్ అయిపోతాను, ఇంతాక చదివాను. అచ్చో, ఆ టైంలో మీరు ఏదో చేస్తూ ఉంటారు వినకుండా, మేము చదవలేదు అని వస్తున్నారు. ఎనీవేస్ రామన్నపేట రవి ఖమ్మం ఖమ్మం నుంచి మెసేజ్ అనమాట, దాయి దాయి దామ్మ సాంగ్కి డ్యాన్స్ వేశాను అంటున్నారు. నెక్స్ట్, పెడిన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, నేను చిన్నప్పుడు చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను చిరంజీవి పాటలకి, అత్తకు యముడు అమ్మాయికి ముగుడు సినిమాలో మెరుపుల్లా సాంగ్ హుక్ స్టెప్ బాగా వేసేవాడిని అంటున్నారు. అబ్బో సూపర్ అసలు. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు, జగదేకూరుడు అతుల సుందరి మూవీలో అబ్బని తీయని దెబ్బ అనే పాటకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇష్టం సరే, మీరు ట్రై చేశారా లేదా అనేది నా క్వశ్చన్. ఎనీవేస్ ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి అనమాట, నేను 10వ తరగతి చదివే రోజుల్లో మా స్కూల్లో హిట్లర్ సినిమాలో ఒక పాటకి డ్యాన్స్ చేశాను మేడం, ప్రైజ్ అండ్ ఒక టీషర్ట్ కూడా గెలిచానట. అర్రే రే రే రే రే, అసలు సూపర్గా మీరు, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చెప్తున్నా, మాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి. అండ్ నెక్స్ట్, హిట్లర్ సినిమాలో నడక కలిసిన శివరాత్రి సాంగ్లో బెండై ఒక స్టెప్ ఉంటుంది, అది ట్రై చేశాను అట నాసిక వేణు దేశాయిపేట నుంచి. అమ్మ బాబోయ్, ఇంతకీ మళ్ళీ లేచరే లేదు మీరు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే డ్యాన్స్ చేసే ప్రయత్నం చేయలేదండి అంటున్నారు. ఎవరు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమాలో మిగిలిన సినిమాల కన్నా విరుద్ధంగా ఉంటాయి స్టెప్స్, అవి చాలా ఇష్టం అంటున్నారు. ఓకే, సో ఇష్టం కాబట్టి మీరు కూడా కష్టపడైనా సరే వాటిని ట్రై చేయాలండి, కొంచెం చిన్న చిన్నగా అయినా. ఏమంటారు, జగదేక్ వీడియో తెలుగు సుందరి సినిమాలో యమహో నీ యమ యమ.

ఈ పాట ఇష్టమా లేకపోతే ఏమిటి, మీరు ట్రై చేశారా? జస్ట్ అంతే చెప్పారు నాకు చిరంజీవి గారు తిరుపతి నుంచి మెసేజ్. నెక్స్ట్ అయితే హాయ్ వివిధ్ భారతి నమస్తే, కవనం సినిమా అంటూ మెసేజ్ అయితే వచ్చింది. ఎక్కడి నుంచి ఏమిటి, ఎలాంటి డీటెయిల్స్ లేవు, ఈ కవనం ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఎనీవేస్, లక్ష్మీబాబు ఫ్రమ్ మంగళగిరి, నాకు ఇష్టమైన చిరంజీవి సినిమా విజేత ఫ్యామిలీ పిక్చర్. అప్పట్లో శైలజా రకేష్లో చాలా రోజులు ఆడింది అట. ఓకే, నెక్స్ట్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, మీ నవ్వు చాలా బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఈరోజు ఎవర్ గ్రీన్ సాంగ్స్, మంచి మంచి క్వశ్చన్స్, ప్రోగ్రామ్ సూపర్ రోజు సూపర్. కేక, చిరంజీవి డ్యాన్స్ చూసే డ్యాన్స్ నేర్చుకున్నానండి, మా స్కూల్లో ఖైదీ పాటకు నేను డ్యాన్స్ చేశాను చిన్నప్పుడు అంటున్నారు. అండ్ నెక్స్ట్ గడ్డమ్మ అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, బ్రేక్ డ్యాన్స్ అట. మీరింతకీ బ్రేక్ చేశారా లేదా, అదే నా క్వశ్చన్. ఓకే, సో మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, బావగారు బాగున్నారాలో సారీ సారీ సాంగ్కి ట్రై చేశారా, బాగుంది. ఎవరికి చెప్పారు ఇంతకీ ట్రై చేసా సారీని, అది మాకు తెలియాలి. నెక్స్ట్ అన్నయ్య మూవీలో సయ్యారే సయ్యా సాంగ్ అట ట్రై చేశాను మేడం సో మెనీ టైమ్స్ అంటూ కిట్టు పూలకంపాడు నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. ఓకే, ఖైదీ నెంబర్ 786 సినిమాలో గువ్వా గోరింకతో పాటకి ట్రై చేశాను అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, టాగూర్ సినిమాలో వానొచ్చినంటే ఇంతకు వేశారని ఈ పాట. ఓకే, ఆ పాటకి ట్రై చేశారట. అండ్ నెక్స్ట్ రౌడీ అల్లుడు సినిమాలోని చిలుక క్షమే పాట రెండు సార్లు ట్రై చేశాను, అంతకన్నా ఎక్కువ సార్లు చేస్తా అంటే మా క్లాస్మేట్ అమ్మాయి ఒప్పుకోలేదట. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడ మెసేజ్, ఈ యాంగిల్ కూడా మీలో ఉందని నాకు ఇవాళ అర్థమైందండి. ఇంతాక నాకు ఆ పాట ఇష్టం ఉన్నప్పుడే అనుకున్నా నేను, ఏదో ఉంది అనుకోవాలని. ఎనీవేస్, నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు షో చాలా బాగుందంటూ మెసేజ్. ఓకే, సో మరి ఇంకా 4 మినిట్స్ మాత్రమే ఉంది, వెంటనే చెప్పేసేయండి మీకు చిరంజీవి గారి సినిమాల్లో ఏ సినిమాలో ఏ సాంగ్ అంటే ఇష్టం, ఏ సాంగ్కి మీరు స్టెప్పులు ట్రై చేశారు, ఇది నా క్వశ్చన్ అనమాట. ఓకే, సో మరి లవ్లీ లవ్లీ సాంగ్ ప్లే చేసేస్తున్నా మీకోసం అనమాట, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఏంటి ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? అవ్వలేదు, ఇంకా చాలా ఉంది, నెక్స్ట్ దాచి ఉంచామన్నమాట. సో మరి రైట్ నౌ మన స్టూడియోలో టైం అయితే 4:00 అయిపోయింది కాబట్టి న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. 2047 నాటికి మోదీ నాయకత్వంలో అగ్రదేశంగా వికసిత్ భారత్ వెలుగుతుందని, 2047 తలసరి ఆదాయం 50 లక్షల వరకు పెరిగే అవకాశముందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ మధ్యాహ్నం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎయిర్పోర్టుల్లో ఫిజికల్ బోర్డింగ్ పాస్పై 1 సెప్టెంబర్ నుంచి స్టాపింగ్ ఎత్తివేయనున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈరోజు పర్యటించారు. గత 2 రోజులుగా ఉయ్యూరులో డయేరియా కేసులు పెరుగుతూ ఉండటంతో శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లుతూ ఆయా ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపిల్లి రైస్ కేంద్రంలో నిర్వహించిన క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినీ ఎక్స్పోను ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, ఓడిఓపి అధికారి ఈశాదీప్ సింగ్ తో కలిసి సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల నిర్వహిస్తున్న క్లస్టర్ స్థాయి సమావేశాలను ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని కావలి మండల విద్యాశాఖ అధికారి బండి గోవిందయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా అశోక చక్ర పురస్కార గ్రహీత శుభాన్సు శుక్లా, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్లు హాజరయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాన్సూన్ హైజీన్, వర్షాకాల పరిశుభ్రతపై ఆరోగ్య సిబ్బందితో అధికారులు చర్చించారు. ఇజ్రాయెల్ దేశంలో హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగాలకు రాష్ట వ్యాప్తంగా 3500 నర్సింగ్ అర్హత కలిగిన 25 నుండి 45 ఏళ్ల ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. www.apscorporation.ap.in లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. సో మరి స్టూడియోలో టైం 4:05 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ కొన్ని మెసేజెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి. నాగార్జున ఇంకలక్ష్మి ఫ్రమ్ బడియంపేట మెసేజ్ చేశారు. లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, అన్నయ్య మూవీలో బాణ వల్లప్ప సాంగ్కి ట్రై చేశారట. ఓకే, సో అయినా కూడా బాణ పడట్లేదేమిటండి నాగార్జున గారు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే వై గోపి పాటిబండ్ల నుంచి, హాయ్ శృతి గారు, మీ వాయిస్ నవ్వు సో స్వీట్ మేడం అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎఫ్ఎంఎస్ సర్దార్ ఈరోజు సూపర్ సాంగ్స్ వినిపించారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు షో మిస్ అయిపోయాను అంటూ విజయవాడ నుంచి కరుణ గారు మెసేజ్. అయ్యయ్యో. అండ్ నెక్స్ట్, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిక్షావాడు సినిమాలో రూపుతెర మస్తానా సాంగ్కి ట్రై చేశారట. అండ్ మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, ఆయన పాటలన్నీ బాగుంటాయి అని చెప్పేసి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్, ఆకాశంలో తారా తారా ముద్దాడే పెళ్లాడే కౌగిళ్ళలో ఆ పాట చాలా ఇష్టం. శివుడు శివుడు శివుడు సినిమాలో అట. ఇంద్ర సినిమాలో వీణ స్టెప్ 2 రోజులు రిహార్సల్ చేశాం. అయితే పాటకు స్టెప్ వేస్తుండగా పాట చిరిగిపోయింది. అచ్చచ్చో. అండ్ నెక్స్ట్, చాలా మంది బాగుంది అన్నారు, ఎందుకన్నారు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అంటూ మెసేజ్. మీరు సాంగ్ బాగా చేస్తుంటారండి డ్యాన్స్, అది అర్థం కాకపోవడం ఏమిటి. ముజఫర్ నగర్ నుంచి నాగేశ్వర గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. జోగానందరావు కాలనీ చప్పల్ రాజ్ గారు, సందడే సందడి బాగుంది అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మరి ఇదండి మ్యాటరు. ఓకేనా, సో సందడే సందడికి మనం ఆల్రెడీ గుడ్ బై బాయ్ చెప్పేసాం. అండ్ రైట్ నౌ వీఆర్ ఇన్ వివిధ ప్రోగ్రామ్. మరి ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? సాటర్డే స్పెషల్, హీరోయిన్ స్పెషల్. అండ్ ఈ రోజు విజయ్ శాంతి గారి స్పెషల్ అనమాట. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం యముడికి మొగుడు సినిమా నుంచి ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట ప్లే చేస్తున్నారు, వేటూరు గారి లిరిక్. ఈ బ్యూటిఫుల్ సాంగ్, వానజల్లు సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి వానలైతే ఎలాగో పడట్లేదు కాబట్టి వానజల్లైనా విందాం ఏమంటారు. సో రైట్ నౌ ఈ సాంగ్ అయితే ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఎస్పీ బాలు గారు ఎస్ జానకి పాడిన పాట అయితే విన్నారు. జానకిరాముడు సినిమా నుంచి 422 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఈ రోజు స్పెషల్ గా విజయశాంతి గారు మూవీస్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. మరి నెక్స్ట్ మీకోసం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: స్వయం కృషి సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 4:31 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం వివిధాలో. అండ్ ఈ రోజు స్పెషల్లీ విజయ్ శాంతి గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ బప్పి లహరి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను. భువన చంద్ర గారి లిరిక్ గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిజనింగ్.

బప్పి లహరి గారు మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్బి బాలు గారు అండ్ చిత్ర పైన బ్యూటిఫుల్ డ్యూయట్ ట్రాక్ అయితే వినేశారు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా నుంచి భువన చంద్ర గారి లిరిక్. 4:43 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. ఈ రోజు స్పెషల్ గా విజయశాంతి గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి సాటర్డే స్పెషల్, హీరోయిన్ స్పెషల్. సో మరి నెక్స్ట్ ఏ సాంగ్ వస్తుంది, ఏంటి మ్యాటర్ అంటే మన లవ్లీ సాంగ్ సరిలేరు నీకెవరు సినిమా నుంచి అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

ప్రోగ్రామ్తో రెడీగా ఉంటారు. మరి ఈరోజు వివిధాల్లో చాలా బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేశాను. విజయశాంతి గారు యాక్ట్ చేసిన మూవీస్ నుంచి సో మరి విని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ మనం తప్పకుండా త్వరలో కలుసుకుందాం. బట్ రైట్ నౌ శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. సో స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. శరీరంలోని విష పదార్థాలను డీటాక్స్ చేయడం చాలా మంచి విషయం. ఖచ్చితంగా మన లోపల ఉన్న విష పదార్థాలను బయటకు పంపడం మన శరీరానికి చాలా మంచిది. శరీరం లోపల చనిపోయిన కణాలను బయటకు పంపకపోతే అవి మనల్ని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి. అయితే మీరు సహజంగానే మీ శరీరాన్ని డీటాక్స్ చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో తెలుసుకుందాం. మనం తినే ఆహారం, పీల్చే గాలి, చర్మం ద్వారా విష పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి వాటిని డీటాక్స్ చేయడం చాలా అవసరం. లేదంటే లేనిపోని రోగాలు మనల్ని చుట్టుముడతాయి. మన గట్, చర్మం, లంగ్స్ ఖచ్చితంగా డీటాక్స్ చేస్తూ ఉండాలి. అయితే నిర్విషీకరణ చేయడానికి అనేక సాధారణ బయోహ్యాకింగ్ పద్ధతులున్నాయి. మన బాడీ నిర్విషీకరణ అంటే మన బాడీ డీటాక్స్ చేయడానికి వివిధ మార్గాలున్నాయి. ఫైబర్, విటమిన్ సి, సల్ఫర్తో కూడిన సరైన ఆహారాన్ని తీసుకోవడం, యాంటీఆక్సిడెంట్స్, ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ వంటివి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ప్యాక్ చేసిన, శుద్ధి చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. షుగర్, సాల్ట్, మైదా అవాయిడ్ చేయాలి. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి, అన్ని జీవక్రియలను తొలగించడానికి ఈ ఆర్తీకరణ ముఖ్యం. ఆకుకూరలు, పొట్లకాయ, కొబ్బరి నీరు, వీట్ గ్రాస్, వాటర్మెలన్ మొదలైన కొన్ని ఫుడ్స్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. పొడి తడి ఆవిరి, ఇన్ఫ్రారెడ్ ఆవిరి, సన్బాత్ చర్మ పనితీరును మెరుగుపరిచే ఎక్స్ఫోలియేషన్ పద్ధతులు, ఎరోబిక్స్ వంటి వ్యాయామాలు నిర్విషీకరణకు చాలా మంచివి. వివిధ శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామ అభ్యాసాలు ఊపిరితిత్తుల నుంచి మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి కాకుండా సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టడం ద్వారా మన మనసులోని ప్రతికూల బాధలన్నిటినీ తొలగించి భావోద్వేగ ప్రక్షాళనను కూడా అభ్యసించాలి. లోతైన నిర్విషీకరణ ఉపవాసం కూడా ఒక అద్భుతమైన మార్గమని డాక్టర్స్ చెప్తున్నారు. మీ శరీర వ్యవస్థ నుంచి విషపూరిత వ్యర్థాలను పూర్తిగా దూరం చేసే ఆహార పదార్థాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనము మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి మనకు డీస్ట్రెస్ అనేది ఎంత అవసరమో, అదేవిధంగా మన భౌతిక శరీరంలో ఉన్న హానికరమైన టాక్సిన్స్ ని బదిలించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది బిజీగా జీవించేవారున్నారు. అలాంటి వారు ఆరోగ్యకరమైన ఆహార వినియోగానికి లేదా కాలుష్యానికి దూరంగా ఉండటం అనేది అనుమతించబడదు. మనలో చాలా మంది రోజువారి డైట్స్ లో విషాన్ని కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవటం, తుమ్ము, కాలుష్యాల మధ్య ప్రయాణించడం, అత్యంత విషపూరితమైన రసాయనాలను కలిగి ఉన్న సౌందర్య సాధనాలను, ఇంటిని శుభ్రపరిచే ఉత్పత్తులను మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ విష పదార్థాలను మన శరీర వ్యవస్థలోకి ప్రవేశించి అజీర్ణం వంటి సాధారణ ఆరోగ్య రుగ్మతల నుంచి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల వరకు అనేక ఆరోగ్య సమస్యలను కలగజేస్తాయి. కాబట్టి మనం మన బాహ్య శరీరాన్ని ఎలా శుభ్రపరచుకుంటూ ఉంటామో అదే మాదిరిగా, అదే విధంగా మన శరీరానికి అంతర్గతంగా కూడా శుభ్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇలా చేయడానికి కొన్ని ఆరోగ్యవంతమైన ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలో దాగున్న విష వ్యర్థాలను సేకరించి విసర్జన వ్యవస్థ ద్వారా బయటకు పంపబడతాయి. మీ శరీర వ్యవస్థ నుంచి విష పదార్థాలను బయటకు పంపే కొన్ని ఆహారాలను ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో నేను మీతో షేర్ చేసుకుంటాను. భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాల్లో కూడా ద్రాక్ష పండు అనేది బాగా ప్రజాదరణ పొందిన అల్పాహారం కూడా. కానీ ఈ పండు అల్పాహారంలో ఒక ముఖ్యమైన భాగం కూడా. మన బాల్య దశలో తక్షణ శక్తి కోసం మిస్టర్ పొపాయ్ అనే కార్టూన్ క్యారెక్టర్ ఒక టిన్లో నుంచి స్పినచ్ తినడాన్ని చూశారు కదా. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన అయినప్పటికీ ఆకుకూరలు చాలా మంచివి. పాలకూర, బచ్చలికూర, చుక్కకూర తరచుగా తీసుకోవడం వల్ల మీరు జీవక్రియ, రోగ నిరోధక శక్తి పెంచి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మీ ఎముకలు కూడా బలపడతాయి. ప్రతిరోజు ఒక ఆరెంజ్ పండు తినడం, ఒక ఆరెంజ్ పండు రసాన్ని ఓ గ్లాస్ మోతాదులో ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్య ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఫ్రూట్ లో ఉన్న విటమిన్ సి మిమ్మల్ని వ్యాధులకు దూరం

0: శుభ్రంగా ఉంచడమే కాకుండా మీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇది మీ శరీరంలోని విష పదార్థాలను సమర్థవంతంగా బయటికి తొలగించి మీ అంతర్గత శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. వెల్ డియర్ ఫ్రెండ్స్, మన ఇళ్లలో వెల్లుల్ని ఉంచుకోవటం వల్ల అది రాక్షసులను రక్త పిశాచులను మనకు దూరంగా ఉంచుతుందని ప్రాచీన కాలంలోని ప్రజలందరూ నమ్ముతారు. ఎన్నో మూవీస్ లో కూడా చూసారు కదా, గార్లిక్ చూపెట్టగానే దయ్యం పరిగెడుతుంది. అలాగే మన శరీరం పూర్తిగా విషంతో నిండి ప్రాణాంతకం అయినప్పటికీ కూడా ఈ వెల్లుల్లి ప్రమాదకరమైన వ్యాధులకు దూరంగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మన పూర్వీకులు విశ్వసించారు. ఈ వెల్లుల్లిలో అలిసిన్ అని పిలిచే ఒక సమ్మేళనం ఉండటం వల్ల అది మీ జీర్ణ వ్యవస్థ నుంచి ప్రత్యేకించి విష పదార్థాలను ఫిల్టర్ చేయగలదు. అందువల్ల మనం వెల్లుల్లిని యూజ్ చేయాలి. మనలో చాలామంది ప్రతిరోజు 1-2 కప్పుల గ్రీన్ టీను సిప్ చేయాలనుకుంటారు, అవునా? ఎస్. అయితే మీకు గ్రీన్ టీను తాగే అలవాటు కానీ లేకపోతే తక్షణమే ఈ అలవాటును అలవర్చుకోండి. ఎందుకంటే ఈ గ్రీన్ టీ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకుంది. గ్రీన్ టీలో ఉన్న శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మీ జీవక్రియ రేటు పెంచుతుంది, మీ శరీరంలో దాగున్న విషాలను సహజమైన పద్ధతిలో తొలగిస్తుంది. వి మైట్ హావ్ హర్డ్ అబౌట్ సన్ఫ్లవర్ సీడ్స్. ముఖ్యంగా ఈ రోజుల్లో పొద్దుతిరుగుడు గింజలు చాలా ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఎందుకంటే పొద్దుతిరుగుడు గింజల్లో ఫైబర్ అండ్ ఫోలేట్ వంటి సమ్మేళనాలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఈ పొద్దుతిరుగుడులో ఫైబర్ ఫోలేట్ ఉంటాయి కాబట్టి. ఇవి మీ శరీరాన్ని బాగా నిర్వహించడం ద్వారా మిమ్మల్ని చాలా ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ శరీరం నుండి విషపూరితమైన వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపేస్తాయి. సంస్కృతులు సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో అత్యంత విలువైన ఔషధ గుణాలను కలిగి ఉన్న పసుపు ప్రతి ఇంట్లో ఉంటుంది. యాంటీమైక్రోబియల్ అండ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ పసుపులు. మరెన్నో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న ఈ పసుపు సర్వసిద్ధమైన నిర్విషీకారిణిగా పనిచేస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో పసుపుని జోడించడం ద్వారా మీ శరీరం నుండి హానికరమైన వ్యర్థాలను విషాన్ని సమర్థవంతంగా బయటకు తొలగించడంలో ఇది సహాయపడుతుంది. దట్ వాజ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డీటాక్సింగ్ యువర్ బాడీ అండ్ ఆఫ్టర్ డీటాక్సిఫికేషన్ యూ విల్ ఫీల్ లైట్ అండ్ హెల్తీ. వెల్, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? గో అండ్ హ్యావ్ అ డీటాక్స్ అండ్ లీడ్ అ హెల్తీ లైఫ్. With this, we come to the end of today's Vanilla program. I'll get back to you in our next program. Till then, have a pleasant time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. మెగా డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే క్రీడా కోటా అమలు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సదస్సు 2026 సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ నెలాఖరున అరకు వ్యాలీ మండలం గన్నెల పంచాయతీ గన్నెల పీహెచ్సీ నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవిని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి తెలిపారు. రాష్టంలోని అన్ని స్కూళ్లను మోడల్ స్కూళ్లుగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన యువ సదస్సులో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రోల్ పరిశీలకులు కూర్మనాథ్ ఈరోజు పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రేపు జరగనున్న స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో ప్రజల నుండి అందే ఫారాలను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. గుంటూరు నగరంలోని బీఆర్ స్టేడియంలో రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు చీమకుర్తి మండలంలోని ఆర్ఎల్పురం గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న 4 పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. భీమవరం పట్టణాన్ని భవ్య భీమవరంగా అభివృద్ది చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 10 వరకు జరగనున్న శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి భక్తుడు సంతృప్తిగా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లేలా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీజీహెచ్ఎంసీహెచ్ ఆసుపత్రులను వైద్య కళాశాల ప్రాంగణంకు తరలించు ప్రక్రియను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 6 గంటలకు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఎల్లుండి ఏలూరు జిల్లా ముస్నూరులోని పాప్కార్నిక ఫ్యాక్టరీకి విచ్చేసి నూతన పాప్కార్న్ సీడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్దుతామని, 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10,600 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనుందని, ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారికంగా జీవో జారీ చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నిట్ డైరెక్టర్గా, ఐఐటి బాంబేలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ కెవి కృష్ణారావు నియమితులయ్యారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్న రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. బట్టిప్రోలు గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం టౌన్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే వి సత్యప్రభ శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు. రాష్టంలో పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి పి శివశంకర్ విమర్శించారు. 6,675 కోట్ల పెట్టుబడితో నెల్లూరులో ఏర్పాటు కావలసిన టాటా పవర్ ప్రాజెక్టు ఒడిశాకు 3,538 కోట్ల పెట్టుబడితో నాయుడుపేటలో ఏర్పాటు కావలసిన వెబ్సోల్ ప్రాజెక్టు వెస్ట్ బెంగాల్కు వెళ్లిపోయిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో వర్షం కురిస్తే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు వీలుగా 80% రాయితీపై పంపిణీ చేయడానికి విత్తనాలు సిద్దంగా ఉంచినట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలానీ టెటే ఈరోజు హత్యకు గురయ్యారు. ఈస్టర్న్ కేప్లోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. స్లోవేకియా వేదికగా జరుగుతున్న అండర్20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్స్ మహిళల విభాగంలో మాన్సీ లాథర్ రజత పథకం, తన్వీ మగ్దుమ్ కోమల్ కాంస్య పథకాలను సాధించారు. రాష్టంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. స్టూడియోలో సమయం చూస్తే 6:03 దాటి 31 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై కృష్ణా తీరం. వింటారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.
1: హైలెస్సు హైలెస్సు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి

0: నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఏకోడూరులో ఈరోజు ఆయన పర్యటించారు. అనంతరం ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతుందన్నారు. అభివృద్ది అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదని, స్వచ్ఛమైన ప్రాంతాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలన్నారు. 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా వెలుగొందుతుందన్నారు. మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని, ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. రోడ్డు మనదే, ఇల్లు మనదేనే గాని మనస్తత్వం వస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అనకాపల్లికి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్లీ వస్తా, అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
0: బ్రిక్స్ దేశాల యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రుల సమావేశాలు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు బ్రిక్స్ ప్రతినిధుల బృందం చారిత్రక ప్రాంతం తొట్లకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడాశాఖల మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ధ క్షేత్రంలో మొక్కలు నాటారు. తొట్లకొండలోని మహాస్తూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. విదేశీ ప్రతినిధులకు ఇక్కడి పురావస్తు అవశేషాలు, అప్పటి బౌద్ధ జీవన విధానానికి సంబంధించిన విశేషాలను అధికారులు వివరించారు. విశాఖలోని తొట్లకొండ బౌద్ధ వారసత్వ ప్రదేశం ప్రపంచానికే గర్వకారణమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కొనియాడారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సందర్శించారు. పాఠశాలలో సుమారు 6,48 లక్షల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పునర్నిర్మాణ పనులను మంత్రి లోకేష్ ప్రారంభించారు. పాఠశాలలో తాగునీటి ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్, వాకింగ్ ట్రాక్ల ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలోని అన్ని పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో విడత పరిహారాన్ని ఈరోజు అందించారు. 3వ విడతగా 250 కోట్ల రూపాయల పరిహారం చెక్కును నిర్వాసితులకు ముఖ్యమంత్రి అందజేశారు. ఇప్పటి వరకు 6,206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయల మేర పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభమిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా 50% లోటు వర్షపాతం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నామని అన్నారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఈ నెల 31న వెలిగొండ నుంచి 10.5 TMCల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని చెప్పారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ ఒక వరమని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. యువత భవిష్యత్ రాష్ట్రాభివృద్ది ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. అమరావతిలో మంత్రి ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట పరిపాలనలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణకు హైకోర్టే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ

ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేటలోని భారతీయ విజ్ఞాన పరిశోధనా సంస్థ 8వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన 1054 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్గా శ్రీధర్ వర్మ ఈరోజు అరిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయటంలో ఎస్వీబీసీ ఛానల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందరినీ కలుపుకుని సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జి వీరపాండ్యన్ వెల్లడించారు. అరకులోయలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పైలట్ ప్రాజెక్టును త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ నిశాంతితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమం రోగులకు లభించే వైద్య చికిత్స నాణ్యతను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈరోజు అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా మరో ఉపరితల ఆవర్తనం నెలకొందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ఇంతటితో సమాప్తం.

స్టూడియోలో సమయం చూస్తే 6:20 దాటి 17 సెకండ్లు. మీరంతా అచ్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. కృష్ణా తీరు వింటున్నారు విజయరాజ్ చిన్నబాబు.

ఈనాటి కృష్ణా తీరంలో ఆగస్టు నెలలో జన్మించిన స్వతంత్ర సమరయోధుల గురించి మనం మాట్లాడుకుందాం. మరెవరో కాదు, శివరాం రాజ్ గురు అరవింద్ ఘోష్, వీరిద్దరి గురించి మనం మాట్లాడుకుందాం. జీవిత విశేషాలు కొన్నిటిని తెలుసుకుందాం అన్నమాట. ముందుగా శ్రీ అరవింద్ ఘోష్ గారి జీవిత విశేషాలను కొన్నిటిని తెలుసుకుందాం. ఆగస్టు 15, 1872 కలకత్తాలో జన్మించారు వీరు. వీరి పూర్తి పేరు అరవింద్ ఘోష్. అరవింద్ అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణలతాదేవి, తండ్రి కేడి ఘోష్ వైద్యులు అన్నమాట. సరే, వీరి బాల్యం అంతా కూడా ఇంచుమించు 1893 వరకు కూడా ఆంధ్రదేశంలోనే ఉండిపోయారు. అరవింద్లో 20వ ఏటా వీరి తండ్రి గారు మరణించడంతో భారతదేశానికి తిరిగి వచ్చి బరోడా మహారాజు పరిచయంతో అక్కడ ఆయనకు ఆంతర్యాంగిక కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలమే రెవెన్యూ శాఖలో పనిచేసి చివరికి బరోడా ఆంగ్ల కళాశాలలో ఉపాధ్యాయులుగా కుదురుకున్నారు మన అరవింద్ గారు. తర్వాత 13 సంవత్సరాల పాటు ఈ ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు మొదట్లో మనం మాట్లాడుకున్నాం. అందుకంటే ముందు ఒక పాట విందాం. పాట్రియాటిక్ సాంగ్ వింటనివ్వండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం విత్ యువరాజి చిన్నబాబు.

కృష్ణా తీరం వింటున్నాం. కృష్ణా తీరంలోని స్వతంత్ర సమర యోధులైన మన అరవింద్ ఘోష్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఆగస్టు నెలలో జన్మించిన మన స్వతంత్ర సమర యోధుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీరు పుదుచ్చేరిలో 4 ఏళ్ళు ఏకాగ్రతలో యోగాను పాటించి అనంతరం 1914 ఆర్య అనే 64 పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించారు. ఆ తరువాత 6.5 ఏళ్లపాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన రచనలు ధారావాహికంగా ప్రజలకు చేరవేసేవారు. మానవ పురోగతి, ఆధ్యాత్మిక

మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు శుభాకాంక్షలు చిత్రం నుంచి పాట విందాం. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 2.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం విత్యురాజి చిన్నబాబు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రేడుకు ఆలపించిన సిరివెన్నెల గీతం.

కృష్ణా తీరంలోని స్వాతంత్ర సమరయోధుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అరవింద్ ఘోష్ గారు తమ సిద్ధాంతాలన్నీ దివ్య జీవము అనే తాత్విక గ్రంథంలో వివరించారు. వీరు రచించినటువంటి గీతావ్యాసాలు కూడా పలు ప్రాచుర్యం పొందిన గ్రంథము. వీరు రాసిన కవితలు చదవలసినవి కూడా బాగా పేరుగాంచినవి. అవేమిటంటే భగవద్గీత అండ్ ఇట్స్ మెసేజ్, ది లైఫ్ డివైన్, ద హ్యూమన్ సైకిల్ అనే ఈ రచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి చదవలసినవని చెప్పుకొస్తున్నటువంటి గ్రంథాలు. వీరు 1950 డిసెంబర్ 5న పరమపదించారు.

పాటి విన్నారు. వింటున్నవండి వివిధ భారత ఎఫ్ఎం 2.3 మెగాహెడ్స్ పై కృష్ణా తీరు వింటున్నారు. వీతియురాజే చిన్నబాబు. కృష్ణా తీరంలోని ఈ ఆగస్టు నెలలో జన్మించిన స్వాతంత్ర సమర యోధుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాజుగురు 1908 ఆగస్టు 24 ఖేడ్లో పార్వతీదేవి హరినారాయణ గురు రాజుగురులకు జన్మించారు వీరు. పూణే సమీపంలో భీమా నది ఒడ్డున ఉంది. అతనికి కేవలం 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యత అతని అన్నయ్య అయినటువంటి దింకర్పై పడింది. అతను ఖేడ్లో ప్రాథమిక విద్యను అభ్యసించి ఆ తర్వాత పూణేలో న్యూ ఇంగ్లీష్ హై స్కూల్లో చదువుకున్నారు. చిన్న వయసులోనే సేవాదళ్లో చేరారు మన రాజుగురు. ఇక హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో సభ్యుడు కూడాను. భారతదేశం ఏ విధంగానైనా బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాలని కోరుకున్నారు మన రాజుగురు. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు జైలు అవకాశ చిత్రం నుంచి హేమచంద్రరావు పిలిచిన పాట వింటున్నటువంటి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై కృష్ణా తీరం విత్ యువరాజ్ చినబాబు.

గోదావరి గట్టుపై ఈ చిత్రానికి ఎస్పి చరణ్ చిత్ర ఆల్పించిన పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 6:42 దాటి 29 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై కృష్ణా తీరం వింటున్నారు వీతివరాజి చిన్నబాబు. ఈనాటి కృష్ణా తీరంలో ఆగస్టు నెలలో జన్మించిన స్వాతంత్ర సమరయోధుల జీవిత విశేషాలను కొన్నిటిని తెలుసుకుంటున్నాం కదా. రాజగురువు గారు తన విప్లవ కార్యకలాపాలకు ముఖ్యంగా 1925 నాటి కాకోరి కుట్రలో తన ప్రమేయానికి గుర్తుండిపోయారు. అక్కడ విప్లవకారులకు తమ కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడానికి ఒక బ్రిటిష్ రైలును దోచుకున్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ వంటి ఇతర విప్లవకారులతో కలిసి ఆ రైలును దోచుకున్నారు. సాహసోపేతమైనటువంటి ఈ చర్యలో ముఖ్య పాత్రను పోషించారు మన రాజగురు. రాజగురు భగత్ సింగ్ సుఖదేవులకు సహచరుడయ్యాడు. December 18 లాహోర్లో బ్రిటిష్ పోలీస్ అధికారి సాండర్స్ హత్యలో పాల్గొన్నారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో ఉన్నప్పుడు పోలీసులచే లాల లజపత్ రాయ్ కొట్టబడటానికి ప్రతీకారం తీర్చుకోవడమే వారి చర్య. సాండర్స్ హత్యకు 1 నెల ముందు లాల లజపత్ రాయ్ మరణించారు. March 23 భగత్ సింగ్ సుఖదేవులతో పాటు మన రాజగురువు గారిని కూడా ఉరితీయటం జరిగింది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

అలుడా మాజోకా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు మించిన పాట విన్నారు. భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టడానికి తమ ప్రాణాలను యవ్వనాన్ని త్యాగం చేసిన మహనీయులైన స్వాతంత్ర సమరయోధులకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాము. వారి ధైర్యం, పోరాట పటిమ మనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో దేశాన్ని నడిపించి స్వరాజ్యం సంపాదించి పెట్టారు. ఇక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన యువతుల్లో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ను ఏర్పాటు చేసి సైనిక పోరాటం సాగించారు. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అల్లూరి సీతారామరాజు తెలుగుగడ్డపై బ్రిటిష్ వారిని వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు. వారు కలలుగన్న బలమైన స్వయం సమృద్ధి కల దేశాన్ని నిర్మించటమే మనం వారికి అర్పించే నిజమైన నివాళి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్ లీసా గిల్ సబ్బవరంలోని విశ్వవిద్యాలయాన్ని ఈరోజు సందర్శించారు. విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన 2 అత్యాధునిక సమావేశ మందిరాలను ప్రారంభించారు. డేటా సెంటర్లపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. అన్ని డేటా సెంటర్లకు కలిపి కేవలం 3.5 టీఎంసీల నీరు మాత్రమే అవసరమని అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3,000 పోస్టులు భర్తీ చేయబోతున్నామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. బడిపిల్లలను తీసుకెళ్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తారకరామ ఎత్తిపోతుల కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై జీకొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలో వీబీజీ రామ్జీ పనుల కల్పనలో కలసపాడు మండలం 5వ స్థానంలో ఉందని ప్రాజెక్టు మండల అధికారులు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని

భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రీసా జాలీ జోడి కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్టపతి సిపి

0: రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుక్నా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ, గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటన ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మాట్లాడుతూ, ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहां लोग उपस्थित रहे. तो आप वहां आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा. ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं जिसका लाभ सभी लोगों तक पहुंचना है तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा उसमें वो इस मौके का लाभ लेते हुए अपने

0: ఆపు ఈ యోజన మే జోడ్ సక్తే.
1: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలి రోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్, కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600 పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈ రోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యూఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యూఎస్ డాలర్స్ విదేశీ మారక ద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8 ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు, ఈసీబీ, ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మరణించి 130 గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంతవరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి క్యాథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛ ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు

0: ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. సమయం చూస్తే 7:16 దాటి 53 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై మనసును మనసు ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనసును మనసులో నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 0866244 నెంబర్కు వాట్సాప్ చేయాలి. నంద్యాల జిల్లా ఓమపతి నగర్ బ్రహ్మయ్య శారద గారు వాట్సాప్ చేశారు. హాయ్ అంటూ ముసాపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి బాగున్నారా అంటూ మెసేజ్ చేశారు వారి కుటుంబ సభ్యులు. నేను అడిగే ప్రశ్నకు మీరైతే సమాధానాలు చెప్పాలంటే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయాలి. సరదాగా అడిగే కామెడీగా అడిగేటటువంటి ఒక ప్రశ్న అయితే అడుగుతున్నాను. మంచం కంచం కదా, మంచం మీద ఎంతమంది ఎక్కితే నొలక మంచం అయితే విరిగిపోతుంది, డబుల్ కట్ మంచం అయితే కొంతమందిని భరిస్తుంది. కానీ ఎంతమంది ఎక్కినా సరే విరగని మంచం ఏది? ఎంతో మంది ఎక్కుతారు అయినా కానీ ఆ మంచం కొంచెం కూడా క్రాక్ ఇవ్వదు కదా. ఆ మంచం తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై మనసును మనసే ప్రోగ్రామ్ ఇచ్చినారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

మరోసారి మనసును మనసే ప్రోగ్రామ్ లో మనం అన్నం చిన్నబడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే 0862441 నెంబర్కి వాట్సాప్ చేయాలి. ఎంతమంది ఎక్కినా సరే ఎరగని మంచం ఏది అని అడిగాను. అరుణ మోహన్ సి, దివ్యాబాయ్, అజయ్, శృతి పంపించారు హాయ్ అంటూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ నుంచి. తర్వాత ఎవరో చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు, ఆహోహో రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు హాయ్ హౌ ఆర్ యూ అంటూ వాట్సాప్ చేశారు. హయత్ నగర్ నుంచి పేరు చెప్పలేదు. ఓకే, సత్యానంద్ గారు వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి. బొట్టు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు చాలా కష్టాలు త్యాగాలు చేసిన వారి గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు చిరబాబు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ చిరబాబు గారు. కొడుమూరు నుంచి నాగిళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి, యశ్వర్మ రైట్ ఆన్సర్. తర్వాత శ్యామ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సూర్యకుమారి పాలకొల్లు నుంచి రైట్ ఆన్సర్, హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటూ పంపించారు. పుష్ప గారు లత ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆధోని మండలం గుడ్ ఈవినింగ్ చిరబాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ చిరబాబు గారు అంటున్నారు. సూప్రసంగ్ వేశారండి బ్రహ్మయ్య కర్నూలు నుంచి. ఆన్సర్ ఇక్కడ ఎంతమంది ఎక్కినా సరే విరగనిది ఏది అని అడిగాను కదా. ఎన్ని మంచాలు, డబుల్ కట్ మంచం ఉంది, నొలక మంచం ఉంటుంది. మనుషులు ఎక్కితే ఎక్కువ మంది ఎక్కితే దాన్ని స్టామినా తట్టుకోలేక పెట్టమని ఇరిగిపోదు. కానీ అరుగు మాత్రం ఎంతమంది ఎక్కినా సరే అస్సలు విరగదు కదా. రైట్ ఆన్సర్ బాబర్ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత ప్రశ్నలోకి వెళదాం. విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసు వింటున్నారు. విత్యురాజి చిన్నబాబు తర్వాత వాట్సాప్ చేశారండి. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి వెల్కమ్ టు మనసును మనసై అంటున్నారు. జూనియర్ సాయి కుమార్ గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నరేష్ మెర్సి విజయ రోజా వారి కుటుంబ సభ్యులు మా మోసాపేట నుంచి పంపించారు. పందిరి మంచం అంట. హాయ్ చిరబాబు గారు నమస్తే. మనసును మనసే కార్యక్రమానికి స్వాగతం. రఘుభీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా మున్నా ఏలూరు నుంచి.

అంటున్నారు, మన భూమి అంటున్నారు రామన్నపేట నుంచి రవి. ఓకే, రామన్నపేట రవి ఖమ్మం. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్నలోకి వెళదామని చెప్పాను కదా, అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే. ఆహా, వడియాలు ఆరబెట్టేశారండి అందరాని వస్త్రంపై. మరి అదేమిటో తెలిస్తే 8662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మనసును మనసే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. అరుణమోహన్, దివ్యాభాయి, అజయ్ శృతి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు అడిగిన ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే. తెలిసిపోయిందా? వెంటనే వాట్సాప్ చేయండి 8662421414 నెంబర్కు. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మనసును మనసు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. అక్షయ సుడి చిత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యస్ జానికి ఆలపించిన వీటూరు గీతం.

సుందరాని వస్త్రంపై అన్ని ఒడియాలి. ఈ ప్రశ్నకి సమాధానాలు పంపించారు చూద్దాం. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వారం నుంచి సూపర్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఎంత మంది ఎక్కిన విరగనిది మంచం అరుగు అంటూ కూడా అందరాని వస్త్రంపై అన్ని ఒడియాలి అనే దానికి కూడా రెండింటికి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారు? అక్రపాక నుండి పంపించారండి పేడన. ఓకే కనకారావు గారు, ఓ సారీ అండి, పెడ నుంచి కనకారావు గారు పంపించారండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అవి మీరు టైప్ చేసేటప్పుడు స్పేస్ బార్ అవి ఇస్తే చాలా బాగుంటుందండి, స్పష్టంగా ఉంటుంది. కొంతమంది ముత్యాలలాగా తెలుగులో అయితే పంపిస్తున్నారు. ఇంగ్లీష్ టైపింగ్ చేసేటప్పుడు కాస్త స్పేస్ బారు కామా ఫుల్ స్టాప్ పెడితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ రామన్పేట నుంచి రవి ఖమ్మం, రామన్పేట రవి ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ప్రతిరూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం. హాయ్ ఇచ్చిరబాబు గారు, గుడ్ ఈవినింగ్ అంటూ దిస్ ఈజ్ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మోసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సీ విజయా రోజా. ఓకే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? హాయ్ గుడ్ ఈవినింగ్ సార్, పేరు పుష్ప అంటూ లత ఆన్సర్ అంటూ పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సర్ వరంగల్ నుంచి. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సత్యానంద గారు నూతి అయత్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి రైట్ ఆన్సర్ పంపించారండి. వీరు కూడా ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సూర్య కుమారి పాలకొల్లు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? రామ్ చరణ్, రామ్ప్రసాద్ సుగుణ, శైల వెంకటేష్ గజ్వేల్ నుంచి రైట్ ఆన్సర్. మీ రెండో ప్రశ్నకు సమాధానం అంటూ ఎస్ సుబ్రహ్మణ్యం దేవాంగ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం రామానగర్ దగ్గర రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదా జానకి రాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది సంగతి చిన్నబాబు గారు, రఘుబీర్ సింగ్ సుగుణామాయి రాధామన్న రైట్ ఆన్సర్ పంపిస్తూ ఓ నమస్కారాలు అంటున్నారు బిజిలి వెంకటేష్ శ్యామల ఏకలవ్య నగర్ నుంచి రైట్ ఆన్సర్ రెండింటికి కూడా. నెక్స్ట్ మహమ్మద్ జైనిధుని స్నేహబాను జైనిధు ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనీయులు బోధన పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి దేవరపల్లి నుంచి పంపించారు గోవర్ధన్ రావు. ఇంద్రాభాయ్ భానుప్రకాష్ రాంగ్ ఆన్సర్. ఇవన్నమాట నాకు అందినటువంటి ఆన్సర్స్. అసలు ఆ ప్రశ్న ఏమిటి? ఆంధ్రాని వస్త్రంపై అన్నీ ఒడియాలి. ఆంధ్రాని వస్త్రం అంటే ఆకాశం, ఒడియాలంటే నక్షత్రం. ఏమి రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరూ కూడా కంగ్రాచులేషన్స్.

వెళ్ళే సమయం చూసి 7:34 దాటి 43 సెకండ్లు. శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రిటర్న్స్ పంపించారండి ఆకాశం చుక్కలు అంటూ. మరో ప్రశ్న, షావుకారి జానకి గారి సినీ జీవితంలో స్పెషల్ సాంగ్ ఒకటి ఉంది, అసలు ఆ పాట అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్, ఎప్పుడు కూడా హుషారు తెప్పించి పాట. ఆ పాట వినగానే అసలు షావుకారి జానకి గారే గుర్తొస్తారు. ఆ పాట ఏమిటి శ్రోతలకు గనుక తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. ప్రశ్న అర్థమైందా? ప్రశ్న ఏమిటి అంటే షావుకారి జానకి గారు సినీ జీవితంలోనే ఒక స్పెషల్ సాంగ్ ఉంది, బట్ ఆ సాంగ్ వినగానే అసలు వారే గుర్తొస్తారు. అప్పటికీ ఇప్పటికీ ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అనమాట. ఆ సాంగ్ ఏమిటో తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసు వింటున్నారు విత్ యువరాజ్ ఇచ్చిన బాబు. రక్త సింధూరం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీలు ఆలపించిన పాట.

ఇంటర్వ్యూలో సమయం చేస్తే 7:40 దాటి 3 సెకండ్లు. మనసులు మనసు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. చిన్నబాబు అయితే ఒక ప్రశ్న అడిగాడు, షావుగారు జానకి గారి సినీ జీవితంలో ఒక పాట ఉంది, ఆ పాట వింటే వారే గుర్తొస్తారు, అప్పటికీ ఇప్పటికీ హుషారు తెప్పించే ఆ పాట, అసలు ఆ పాట వారి కోసమే రాశారేమో అన్నట్లుగా కూడా ఉంటుంది కదా. మరి అదే పాట శ్రోతలకు కనుక గుర్తుంటే 8662421 నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్పాను. చాలా మంది అయితే పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సర్. కనకారావు పేడ రైట్ ఆన్సర్. అంటే ఆన్సర్ రైట్ కాదు, వారు అనుకున్న పాట నేను అనుకున్న పాట ఒకటి అన్నమాట. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి కూడా నేను అనుకున్న పాటే. నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు పెద్ద పేరు నుంచి ఓహో బంగారు పావురమా అంటూ అంటున్నారు చూద్దాం. చాలామంది నేను అనుకున్న పాటే పంపించారండి. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్. ఐ మీన్ నేను అనుకున్న పాటే. దస్తగిరి సంధ్యా

ఓకే, రైట్ ఆన్సరే. ఐ మీన్ నేను అనుకున్న పాట కరెక్ట్, ఆ పాటే అనుకుంటున్నాను. ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల, అదే పాట. నెక్స్ట్ శ్యామ కల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్, ఐ మీన్ అదే పాట. వసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెరిసి వారి కుటుంబ సభ్యులు సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ అంటున్నారు. రామ్ ప్రసాద్ సుగుణ శైల వెంకటేష్ గజ్వేల్ నుంచి, ఓహో అదే పాట. మామూలు జనిదిన శ్రేయభారి జనిదిన్, అదే పాట. సూప్రో సూపర్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే అదే సాంగ్. నెక్స్ట్ శశిధర్ రాజవరం నుంచి, లత, ఓకే వీరు వేరే పాట, అదే పాట. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, వాణి ఫ్రమ్ విజయవాడ, ఓకే అదే పాట. కర్నూలు నుంచి తాతారావు గారు, సూపరో అదే పాట. మహమ్మద్ దినితిలా భవన్పేట గ్రామ కామారెడ్డి జిల్లా నుంచి రిటర్న్స్ రే, సేమ్ సాంగ్. మురహరి యశోద జానకి రాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, అదే సాంగ్. నెక్స్ట్ రఘువీర్ సుకుణాభాయ్ రాధమ్మ నేలూరు నుంచి కూడా అదే పాట రాసి, ఐ మీన్ పంపించేశారు. పాంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ మోరిపాలెం నుంచి కోనసీమ జిల్లా, ఓకే సేమ్ సాంగ్. అనంతపురం సర్రాధ గారు, పలకరాదే చిలుక, ఓహో ఓహో పావురామా, ఆహా చాలామంది ఆ పాట పంపించారు కదా. నెక్స్ట్ ఇప్పుడు పంపించండి నరేష్ మెరిసి విజయ మోసాపేట నుంచి, అదే సాంగ్. అసలు పాట ఏంటి, ఏం పాట, ఏ పాట వింటే వారే గుర్తొస్తారు కదా, ఆ పాట ఏమిటో నేను చెప్పేస్తాను. పాండవులు పాండవులు తుమ్మిద పంచ పాండవులు ఎంబ ఆ పాట వింటే, చూస్తే వీడియో సాంగ్ అయినా ఆడియో విన్నా సరే వారే గుర్తొస్తారు. రైట్ ఆన్సర్ అయితే మీరు పంపించింది కరెక్టే, అదే పాట. పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చివరికి ఒక వాట్సాప్ చేశారండి, పాండవులు పాండవుల తొమ్మిది అనే పాట పాలకుల నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి త్యాగులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా

0: సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మనసు మనసాయి ప్రోగ్రామ్ కు తిరిగి స్వాగతం. సమయం చేస్తే 7:46 దాటి 30 సెకన్లు. నేను ఇప్పుడైతే ఒక పాట వినిపిస్తాను, ఆ పాట పాడేది సింగర్ ఎవరో చెప్పాలి. నాకెందుకు నవ్వు వస్తుందంటే పాట అనగలంటే మన వాళ్ళు కొంచెం కాస్త ఇబ్బందిగానే ఫీల్ అవుతారు కదా. సరే, ఆ పాట ఏదో నేను జాగ్రత్తగా వినండి. మీరైతే సింగర్ పేరు చెప్తే సరిపోతుంది. చాలామంది సింగర్స్ 24 అవర్స్, మరి ఐ మీన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది సింగర్స్ యొక్క గొంతులు గుర్తుపడుతూనే ఉన్నారు. మరి ఈ సింగర్ ఎవరో తెలిస్తే వెంటనే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్న వండండి వివిధ భారతి FM 1.3 MHz పై మనసును మనసై వింటున్నారు. వీతివ్రాజ్ చిన్నబాబు.

నెక్స్ట్ దస్త్రగిరి సాంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు. ఏమని? ఆహా, రైట్ ఆన్సరే. వీరు కూడా ఓకే. మహమ్మద్ దినీదిల్ల భవనపేట గ్రామం, వీరు కూడా రైట్ ఆన్సర్. కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కనకరావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహ యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. శ్రీకృష్ణ గారు కానీ అబో రఘువీర్ సింగ్ సుగుణాభాయ్ రాధామన్న కాదండి. నేను చెప్తాను అసలు సినిమా పేరు ఏమిటి, ఆ సింగర్ ఎవరు, నేనైతే చెప్పేస్తాను ఎందుకంటే తక్కువ మంది పంపించారు. లిటిల్ స్టార్ ఈ చిత్రానికి విజయప్రసాద్ గారు పాడినటువంటి పాట. ఇది కె రాజు రచించారు, శ్రీ వెంకటేష్ గారు మ్యూజిక్ అందించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. కొద్దిమంది పంపించారు, మరెవరో పంపిస్తున్నారు చూద్దాం. విజయప్రసాద్ అని నరసి మెరిసి విజయ వీరైతే నేను చెప్పిన తర్వాత పంపించారు. ఇంకొక రమణ గోగుల అంటున్నారండి. ఎవరు, ఎక్కడ మీ పేరు, పేరైతే పంపించలేదు. ఆహా, రామన్నపేట రవి ఖమ్మం నుంచి. రమణ గోగులు కాదు, కానూరు నుంచి తాతారావు గారు ఇప్పుడు పంపించారు విజయప్రసాద్ గారని. రఘువీర్ సింగ్ సుబ్బయ్య రాధామన్న, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం చంద్రరాజు గారు ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్. ఇక పంపించకండి, నేనైతే రివీల్ చేస్తాను కదా.

మనసును మనసే ప్రోగ్రామ్ ఏంటి నరు విత్యురా జయ చిన్నబాబు స్టూడియోకి సంబంధించి 7:53 దాటి 30 సెకండ్లు. మరికొన్ని వాట్సాప్ మెసేజ్లు అయితే ఉన్నాయి చూద్దాం. గజ్వేల్ నుంచి చీరల వెంకటేశ్వర రామప్రసాద్ వీరు పంపించారు, ఇప్పుడైతే రిటర్న్ సార్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధనరావు, ఇంద్రాభాయి, భాను ప్రకాష్, నవ్య, లక్కి వీరు పంపించారు విజయప్రసాద్ అంటూ. ఇక పంపించకండి అన్నాను, ఆయన పంపిస్తున్నారు. బిజిలి వెంకటేశ్వర శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, వీరు కూడా అదే సేమ్ నూతన గాయకుడు ఎవరో మీరే చెప్పండి అంటున్నారు. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పేశానండి, మీరు వినే ఉంటారు. కే రాజు విజయప్రసాద్ అంటూ పంపించారు కే రాజు గారు.

సరే, చివరిగా స్టూడియోలో సామ్యం చూస్తే తక్కువగా ఉంది కాబట్టి చివరి ప్రశ్న, ఇది జీకేకి సంబంధించింది. రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు? మనం శాస్త్రాలు చదువుతాం కదా, అధ్యయనాలు చదువుతాం. అయితే రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని, ఆ రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని, దానికి ఒక పేరు ఉందండి. అది మీరు 8662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటేనే ఇవ్వండి వివిధ భారత ఎఫ్ఎం మనసును మనసే ప్రోగ్రామ్. ఇదైతే చివరి ప్రశ్న.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. డిఎస్సిపై తాము చర్చించేందుకు సిద్దమని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా త్వరలో అన్ని మున్సిపాలిటీల పరిధిలో రోడ్లు వేయిస్తామని మున్సిపల్ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 7,35,00,000 రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముసునూరు పాప్కార్న్ ఫ్యాక్టరీని సందర్శించేందుకు ఎల్లుండి భారత ఉపరాష్టపతి రావడం నూజివీడు నియోజకవర్గానికి గర్వకారణమని, మొక్కజొన్న సాగులో పరుగుతున్న పరిశోధన, సీడ్ డెవలప్మెంట్, ఆధునిక సాంకేతికత, వ్యవసాయ అభివృద్దిని పరిశీలించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 25న అంతర్జాతీయ జానపద దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు విశాఖ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో అంతర్జాతీయ జానపద కళా వైభవం 2026 పోస్టర్ ట్రోఫీని సినీ నటులు సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. నాటకాలు జానపద కళలకు పునర్జన్మని ఇచ్చి

ప్రోత్సహించాలని సుమన్ పిలుపునిచ్చారు. బీసీల రిజర్వేషన్ 24% కుదించి గత ప్రభుత్వం వారికి అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు. 34% రిజర్వేషన్ పెంపు నిర్ణయంతో బీసీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం చేశారని ఆమె పేర్కొన్నారు. మొదటి తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొత్తగా చేరిన విద్యార్థులతో పాటు గతంలో సాంకేతిక కారణాల వల్ల నగదు అందని వారికి ఈ నెల 30న తల్లికి వందనం నిధులను ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు తమ వివరాలు అప్డేట్ చేసుకుని వారు 25వ తేదీలోగా సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని, బ్యాంకు వివరాలు ఆధార్ అనుసంధానం సరిచేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న క్లస్టర్ సమావేశాల్లో పాల్గొనడం, పరస్పరం పాఠ్యాంశాల గురించి చర్చించుకోవడం వల్ల బోధనా సామర్థ్యం మెరుగవుతుందని పీలేరు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ అనురాధ అన్నారు. పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను లబ్దిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని కురుపం హౌసింగ్ పీడీ డి ధర్మరాజు సూచించారు.

సమయం చూస్తే 8:03 దాటి 39 సెకండ్లు. జెట్ ప్రోగ్రామ్ లో కూడా వచ్చేసాం. మనసులు మనసులో ఒక పాట, ఐ మీన్ ఒక ప్రశ్న మిగిలిపోయింది కదా, రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు? ఈ ప్రశ్నకి సమాధానాలు అయితే పంపించారు మన ఫ్రెండ్స్, చూద్దాం. ఎవరెవరో చూద్దాం. విజయప్రసాద్ పుట్టపక్క మిరియాల తిరుమలయ్య గారు పంపించారు. విజయప్రసాద్ ఇందాక ప్రీవియస్ క్వశ్చన్కి అనమాట. తర్వాత టైప్ చేస్తున్నారు, కే రాజు విజయప్రసాద్ అంటున్నారు, మూవీ లిటిల్ స్టార్ అంటున్నారు, ఆకాశంలో చుక్కలు అంటున్నారు, హాయ్ గుడ్ ఈవినింగ్ అంటూ పుష్ప లత ఆన్సర్ అంటూ పంపించారు. ఓకే, రైట్ ఆన్సరే. నెక్స్ట్ మూసాపేట నరేష్ మెరిసి వారి కుటుంబ సభ్యులు రక్త మార్పుని అంటున్నారు, కాదు అధ్యయనాన్ని ఏంటి, కనకారపేట నుంచి, రైట్ ఆన్సర్. వేదాంత జానకి శ్రీనివాస్ గారు పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరీశోద జానకి రాజు, రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి, రైట్ ఆన్సర్. గజ్వేల్ సేర్ల వెంకటేష్ సుగుణరాం ప్రసాద్ వీరంతా రైట్ ఆన్సర్. ఆ గాయకుని పేరు వినలేదు, మరొక్కసారి చెప్పండి చిన్నబాబు అంటున్నారు. అయ్యయ్యో, ఆ గాయకుని పేరు వినలేదా మీరు? విజయప్రసాద్ కదా. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. ఎస్ రంగారెడ్డి చిలకల నగర్ నుంచి, ఎలా తెలుగులో రాశారండి నేను చెప్తాను, రైట్. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు బోధన పోజంపల్లి నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రఘుబీర్ సింగ్ సుగుణాహ్వాయ్ రాధామున్న, అనుమానం ఏం కాదు, నేను కరెక్ట్ చెప్తాను, కొంచెం రాంగ్ టైప్ చేశారు. మహమ్మద్ దినితుల భవనపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అంకేష్, ఓకే విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మహమ్మద్ జరిద్ర శ్రీకుమార్ జరిద్ర, రైట్ ఆన్సర్ పంపించారు. బుల్లిబాబు మాకు సిగ్నల్ వస్తుంది పోతూ ఉంది అంటున్నారు రమయ్య కర్నూల్. ఓ అవునా, ఏదో సాంకేతిక సమస్య వచ్చింది ఇక్కడ కూడా. పాలకొండ నుంచి న్యాపతి రాఘవేంద్ర కృష్ణవేణి పంపించారండి, త్యాగులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. ఆయ్ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. పొన్నగనూరు నుంచి లత పుష్ప వీరంతా, రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం నుంచి నరేష్ మెరిసి ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు కుటుంబ సభ్యులు. శ్వేత ఫ్రమ్ తిరుపతి నుంచి, రైట్ ఆన్సర్. ఇవైతే నాకు అందిన వాట్సాప్ మెసేజ్లు. ఇంకున్నారు ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

వెతికానండి, ఎవరు దొరకలేదు. అసలు ఆన్సర్ ఏంటి ప్రశ్న ఏంటి, రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని ఏమటాలజీ అంటారనమాట. టైపింగ్లో కాస్త స్పెల్లింగ్ మిస్టేక్స్ అని ఏమటాలజీ అవునా కాదన్నట్లు పంపించారు హెమటాలజీ.

0: జి అధ్యయనాలకు సంబంధించిన శాస్త్రాలు ఏమంటారు అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. రైట్ ఆన్సర్ పంపండి మీకు అందరు కూడా. కంగ్రాచులేషన్స్.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: డిఎట్ జెట్ ప్రోగ్రాంలో ఉన్నాం. మనమైతే చక్కని యుగుల గీతాలు అయితే విందాం. వింటుండే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై డిఎట్ డిఎట్ ప్రోగ్రామ్. కార్తీక్ కవిత సుబ్రహ్మణ్యం ఆలపించిన పాట సిరివెన్నెల గీతం అతడు చిత్రం నుంచి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: సమయం చేస్తే 8:17 దాటి 27 సెకండ్లు. రేట్ ప్రోగ్రామ్ ఏంటన్నా రోహిత్ జే చంద్రబాబు కార్యక్రమంలో ఇప్పుడు వినపడుతున్న పాట చక్రవర్తి. ఈ సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట.

ఆది చిత్రానికి గోపిక పూర్ణిమ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన భువనచంద్ర గీతం వింటున్నారు. స్టూడియోలో సమయం చూస్తే 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఇక వార్తల వివరాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులు కేంద్ర బలగాల ప్రతినిధులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా చివరి రోజు సుక్నా వేదికగా నిర్వహించిన ఈ సమావేశంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, సహస్ర సీమాబల్ ఎస్ఎస్బి అధికారులు పాల్గొన్నారు. సరిహద్దు నిఘాను మరింత పటిష్టం చేయటం, కేంద్ర భద్రతా బలగాలు, నిఘావర్గాలు, రాష్ట పోలీసులు, యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై సమావేశంలో చర్చించారు. అలాగే ప్రతిపాదిత త్రికోణ భద్రతా గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడంపై చర్చించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి

0: రెండు రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇండియా రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్ రోవ్తో జైశంకర్ సమావేశం కానున్నారు. సమాధాన్ సమారోహ్ కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న 400కు పైగా కేసులను మొదటి రోజు పరిష్కరించినట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా భార్యాభర్తల వివాదాలు, ఆస్తి తగాదాలు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, భూసేకరణ పరిహార కేసులు, పన్ను వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సయోధ్య, మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం దోహదపడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక ల్యాబ్ సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 12 ఏళ్లలో దేశంలో వైద్య సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మించటం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన సాధ్యపడుతుందని తెలిపారు. సాయుధ బలగాల వైద్య సేవల విభాగంలోనూ ప్రభుత్వం కొత్త సాంకేతికతలను ప్రవేశపెడుతోందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థ సకాలంలో సత్వర తీర్పులు ఇవ్వగలిగితే ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెరుగుతుందని, సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక వృద్ది సాధించడానికి ఆ దేశం మరింత నమ్మదగినదిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ లీగల్ ఫోరంలో మాట్లాడుతూ, చట్టబద్దమైన పాలన పట్ల నిబద్దతతో పనిచేసే న్యాయ వ్యవస్థే ఏ దేశ ఆర్థిక పురోగతికైనా మూల స్తంభాలని ఉద్ఘాటించారు. కోర్టులు వేగంగా, విశ్వసనీయంగా తీర్పులు ఇవ్వటం వలన దేశం పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతుందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొంటూ,
1: న్యాయ సేతు, అ బ్రిడ్జ్ ఆఫ్ జస్టిస్ దట్ కనెక్ట్స్ 11 లీగల్ ట్రెడిషన్స్ విచ్ హావ్ మ్యూచువల్లీ అగ్రీడ్ దట్ ట్రస్ట్ షుడ్ బి కల్టివేటెడ్ డెలిబరేట్లీ రాదర్ దెన్ అవేటెడ్ పాజిటివ్లీ ఆర్ ప్యాసివ్లీ. ది బ్రిక్స్ ప్లస్ లీగల్ ఫోరం ఈస్ యూనిక్లీ పొజిషన్ టు చాంపియన్ దిస్ విజన్. టుగెదర్ వి ఎంబోడీ ది డైనమిజం ఆఫ్ ఎమర్జింగ్ ఇకనామిక్ అండ్ ది విజ్డమ్ ఆఫ్ ఎనిషియంట్ సివిలైజేషన్. ఏ గ్యాదరింగ్ ఆఫ్ దిస్ స్టేచర్ ఆర్ టు లీవ్ బిహైండ్ మోర్ దెన్ వెల్ చూజన్ వర్డ్స్ మైన్ ఇన్క్లూడెడ్.
0: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా యువజన మంత్రుల సమావేశం ఈరోజు ముగిసింది. ఈ సమావేశంలో బ్రిక్స్ యువజన మంత్రుల సంయుక్త ప్రకటనను అధికారికంగా ఆమోదించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన ప్రగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగటం, నూతన ఆవిష్కరణలు, సామాజిక అభివృద్ది రంగాల్లో యువతకు మరిన్ని అవకాశాలను విస్తరించే మార్గాలపై చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ తెలిపింది. ప్రజలకు సేవ చేయటంలో ప్రధాని మోదీ అంకితభావాన్ని చాటి చెప్పడంతో పాటు ముఖ్యంగా యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించడమే ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని కూడా పురస్కరించుకుని ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతకుముందు నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సోమాలియా ఎమెన్ తీర ప్రాంతాల సమీపంలో సముద్రపు దొంగలు అపహరించిన 2 విదేశీ వాణిజ్య నౌకల్లోని 22 మంది భారతీయ నావికుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సోమాలియా అధికారులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఎంటీ సిబు నౌకలో 16 మంది, ఎంవీ లుతుఫ్ నౌకలో 6 చొప్పున మొత్తం 22 మంది భారతీయ

నావికులు ఈ వేర్వేరు ఘటనల్లో బందీలుగా చిక్కుకున్నారు. అపహరణకు గురైన భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నట్టు కెన్యాలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది. టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల నిడివిపై ఇప్పటి వరకు ఉన్న 12 నిమిషాల గరిష్ట పరిమితిని కేంద్ర ప్రభుత్వం తీసివేసింది. ఇందుకు సంబంధించి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ 1994 సవరణలకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. డిజిటల్ మాధ్యమాల్లో ఇలాంటి ప్రకటనల నిబంధనలు ఏవీ లేనందున సాంప్రదాయ టీవీ ఛానళ్లకు మార్కెట్లో ఎదురవుతున్న పోటీని తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ వివరించింది. పంజాబ్లో భారత సైన్యం అత్యాధునిక డ్రోన్లతో కూడిన తొలి బాజ్ బెటాలియన్ను ఏర్పాటు చేసింది. యుద్దభూమిలో గగనతల చురుకుదనం, అత్యవసర స్పందన సామర్థ్యం పెంచడమే దీని లక్ష్యం. పంజాబ్ రక్షకులుగా పేరుగాంచిన సైన్యానికి చెందిన వజ్రా కాప్స్ ఈ బాజ్ బెటాలియన్ను అధికారికంగా ప్రారంభించిన తొలి విభాగంగా నిలిచింది. దేశంలోకి విదేశీ మారక ద్రవ్య ప్రవాహాన్ని పెంచేందుకు భారత రిజర్వ్ బ్యాంకు ప్రవేశపెట్టిన యుఎస్ డాలర్ ఇండియన్ రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 21వ తేదీ నాటికి ఈ సదుపాయం ద్వారా 72.85 బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి చేరినట్టు ఆర్బీఐ వెల్లడించింది. రూపాయి మారకం విలువ బలహీనపడుతున్న తరుణంలో డాలర్ల రాకను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ జూన్ 8న ఈ ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రీసా జాలీ గాయత్రి గోపీచంద్ జోడీ కాంస్య పథకం సాధించింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ ఫోర్లో డిఫెండింగ్ ఛాంపియన్లైన చైనా జోడీ లీ షెంగ్ యూ టాన్ నింగ్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ భారత జంట చారిత్రాత్మక కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లోనే వస్తున్న ఒక నకిలీ పెట్టుబడి పథకం వీడియోను ప్రభుత్వం ఖండించింది. 22,000 రూపాయలు పెట్టుబడి పెడితే వారానికి 5,50,000 రూపాయల ఆదాయం వస్తుందనే హామీ ఇస్తున్నట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వీడియో పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: FM 101.3.

ఉదిత్నారాయణ చిత్ర అల్పించిన సిరివెన్నెల గీతం విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 8:52 దాటి 30 సెకండ్లు. మీరంతా ఆచర్యం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై డిహెచ్ డిహెచ్ ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినపోతున్న పాట మనసన్న మహారాజు. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ చిత్ర అల్పించిన వేటూరి గీతం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

స్టూడియోలో సమయం చూస్తే 9:09. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మధుర స్వరాలు. మధుర స్వరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

స్టూడియోలో సమయం చూస్తే 9:06:03. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించిన 1985 తెలుగు భాష నాటక చిత్రం, మరి అది ఏదో కదండి, ఇల్లాలే దేవత. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, రాధిక, భానుప్రియ నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. అబ్బా, ఈ చిత్రాన్ని లక్ష్మీ ఫిలిమ్స్ కాంబైన్స్ బ్యానర్పై ఎన్ఆర్ అనురాధాదేవి నిర్మించారు. ఇది సంగీత శ్రీనివాసరావు తొలి కన్నడ చిత్రం హాలు జను. ఇది 1982 రీమేక్ అన్నమాట. మరి ఇదే చిత్రం నుంచి ఒక పాట విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మనస్ మధుర స్వరాలు.

ఇండియన్ల సమయం చూస్తే 9:15 దాటి 35 సెకండ్లు. మీరంతా ఆట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. 1987 విడుదలైన చిత్రం కాబోయే అల్లుడు. మరి ఈ చిత్రం కుమార్ నిర్మించారండి, చంద్ర కుమార్ గారు. రేలంగి నరసింహరావు దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, శాంతిప్రియ, కల్పన ప్రధాన పాత్రల్లో నటించగా చక్రవర్తి సంగీతం స్వరపరిచారు. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, శాంతిప్రియ, కల్పన, గొల్లపూడి మారుతీరావు, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, కోటా శ్రీనివాసరావు, రావి కొండలరావు, కాశీ విశ్వనాథ్, కెకే శర్మ, చిడతల అప్పారావు, రమాప్రభ, అనురాధ మొదలగు వారు నటించిన ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది, ప్రేక్షకులను అలరించింది. మరి ఇదే చిత్రంలో నుంచి ఒక అద్భుతమైన పాటను ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఇంటర్వ్యూల సమయం చూస్తే 9:29 దాటి 27 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. సంగీత సామ్రాట్ 1984 విడుదలైన సినిమా. దీనిని శ్యామల్ ఫిల్మ్స్ పతాకంపై సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కె శ్యామలమ్మ నిర్మించారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు జయప్రద ప్రధాన పాత్రల్లో నటించగా రమేష్ నాయుడు సంగీతం అందించారు.

అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, గుమ్మడి, తర్వాత నరసింహశాస్త్రిగా ధూళిపాళ, సుధాకర్గా రామకృష్ణ, పూర్ణచంద్రగా నరసింహరాజు, సారథి, తర్వాత కృష్ణమూర్తిరాజు మొదలగు తారాగణం ఇందులో నటించారు. అద్భుతమైనటువంటి ఈ చిత్రం నుంచి ఒక పాట విందామా? వింటూనే ఉండండి. వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

ఖైదీ వేట. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్వాతి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలాపన.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

సీతాకోక చిలుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజయరం బృందం ఆలపించిన వేటూరి గీతం విన్నారు. సమయం చూస్తే 10 గంటల 4 నిమిషాలు దాటి 4 సెకండ్లు. వినిపించిన రాగాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అలనాటి వినిపించని రాగాలు కార్యక్రమంలో అలనాటి గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన జలపాతాలు వినండి, ఆస్వాదించండి. ముందుగా పిడుగురాముడు ఈ చిత్రానికి పిసిసిల గానం.

ఇంగురంగడు ఈ చిత్రానికి నందమూరి రాజా పి సుశీల ఆలపించిన వేటూరి గీతం విన్నారు. సమయం చూస్తే 10:19 దాటి 20 సెకన్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమాభిషేకం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

గూడుపుటాణి ఈ చిత్రంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన దాశరథి గీతం విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:32 దాటి 34 సెకండ్లు. మీరంతా అచ్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పంతులమ్మ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి గీతం.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి నిలయంలో సమయం 11:10 దాటి 14 సెకన్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.3 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

హలో, సమయం 5:26:53. హలో హలో, మైక్ టెస్టింగ్. సెకండ్ మైక్ టెస్టింగ్. స్టూడియోలో సమయం 5:27:03. 4 సెకండ్లు.

మైక్ వన్ టెస్ట్ 5 గంటల 40 నలభై 48 సెకండ్ మైక్ టెస్టింగ్.